హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం.

ఐశ్వర్యదాయ నమః ఓం అమరేశాయ నమః ఓం వరస్మై జ్యోతిషే నమః ఓం హస్కరాయ నమః ఓం రవయే నమః ఓం నిత్యస్తుత్యాయ నమః.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ప్రతి చిన్న విషయానికి ఇంతకు ముందు మేము ఏం చేసామో తెలుసా అండి, అని దాని మీద ఉపన్యాసం మొదలెట్టాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇది ఎలా చేద్దామని వచ్చావు, దీని మీద దృష్టి పెట్టి ఇది ఎలా చెయ్యాలి అన్న దాని మీద ప్రణాళిక నిర్మాణం చెయ్యాలి. హనుమని అడిగితే హనుమేం చెప్పాలి, లంక ఎలా ఉంటుందో చెప్పాలి. తప్ప నేను వెళ్ళినప్పుడు ఆ లంకలో బాబోయ్ నేను కాబట్టి వెళ్ళాను కానీ అని మొదలెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? అయితే ఎలా కష్టం ఎలా ఉంది ఇది అనుకుంటారా, అనుకోరా. అందుకని మీరు ప్రశ్న అడిగేటప్పుడు కూడా ఎవరిని అడగాలంటే, మీ ప్రజ్ఞని ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయించగలిగినటువంటి సమర్థుణ్ణి అడగాలి తప్ప మీకున్న సమర్థతని కూడా చంపేసేవాడిని అడగకూడదు. ఎప్పుడను ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించకూడదు. ఎందుకో తెలుసా అండి, లోకంలో అత్యంత తేలికైన విషయం ఏమిటంటే సలహా చెప్పడమే. దానికి ఏముంది, ఏమన్నా కష్టమా, దానికి ఏమన్నా డబ్బా, ఏదో సలహా ప్రతివాడు చెప్తుంటాడు, ఏదో సలహా ప్రతివాడు చెప్తే ఇబ్బంది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రచన చేసేటప్పుడు, ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు ముందు మీరు సావధాన చిత్తులై ఉండాలి. మీరు సావధాన చిత్తులై ఉన్నాను అని మీరు అనుకుంటే అవతల వాళ్ళని కూడా బాగా నీకున్నటువంటి అనుమానాలు ఏమిటో పట్టుకుని నా దగ్గరికి రా, నేను సావధానంగా ఉన్నప్పుడు, అప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అంతేగాని సరే నేను వెళ్ళిపోయేటప్పుడు అలా కలవండి, ఒకసారి మాట్లాడేస్తాను కారు దగ్గర అనకూడదు. ముఖ్యమైన కార్యం ఉన్నప్పుడు నువ్వు కూడా అంత ప్రాముఖ్యత దానికి ఇవ్వవలసి ఉంటుంది. హనుమ మాట్లాడితే అలా ఉంటుంది, ఆయన ఒక జవాబు చెప్తే రాముడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అడిగారో హనుమ జవాబు చెప్పడం కూడా అంత అందంగానూ చెప్తారు. నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది తరచుగా, అసలు నిజంగా ఆఫీస్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ, ఒక వ్యూహరచన చేసేటప్పుడు ఒక బాస్ అండ్ అన్ అసిస్టెంట్, ఒక అధికారి ఆయన కింద ఉండేటటువంటి సహాయకుడు ఎంత చక్కగా మాట్లాడుకోవలసి ఉంటుంది సమయం వృధా కాకుండా అన్నది రాముడు హనుమ మాట్లాడుకోవడం చూస్తే యుద్ధకాండలో చాలా గొప్పగా కనపడుతుంది. ఆయన అంటారు, లంక పునిర్నిరాలంబ దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమంచ చతుర్విధం. రామ, నాలుగు విధములైనటువంటి దుర్గములు లంకలో ఉన్నాయి, అటువంటిది అనితర సాధ్యముగా ఉంటుంది, అది శత్రుభయానకమై ఉంటుంది. నాదేయం నది చేత రక్షింపబడుతూ ఉంటుంది, పార్వతం పర్వతముల చేత రక్షింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే నదీ దుర్గము, గిరిదుర్గము, కృత్రిమ దుర్గము, వనదుర్గము అని నాలుగు రకాలుగా ఉంటాయి దుర్గాలు. ఇవి సహజ రక్షణని ఇస్తుంటాయి. మీరు ఎప్పుడైనా హంపి విజయనగరం వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది, కొండల చేత రక్షింపబడుతుంటుంది, తుంగభద్రా నది పక్కన ప్రవహిస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అగట్టలు అని నిర్మిస్తారు కోటకి. కోటకి అగట్ట అంటే మీరు కోటలోకి ప్రవేశించడం సాధ్యం కాదు, తప్పుడు గుర్రాలు, ఏనుగులు, మనుష్యులు లోపలికి వెళ్ళిపోవడం కోసమని ఇక్కడి నుంచి దగ్గర దగ్గరగా అదిగో అవతల రోడ్డు వరకు అనుకోండి, మీకు తెలియనిది కాదు, అయినా నేను ఏదో చాపల్యం కొద్దీ చెప్పడం, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎత్తేస్తే ఎత్తివేయబడేటటువంటి చెక్కల లాంటి వాటితో నిర్మాణం చేస్తారు. శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తాళ్లతో ఇలా పైకి తీసేస్తారు. తీసేసి పక్కన నదీ ప్రవాహం ఉంటుంది, ఎప్పటికప్పుడు నీళ్లు పెడదామన్నారనుకోండి, వాడు వేసంకాలంలో యుద్ధానికి వచ్చాడు అనుకోండి, బకెట్ నీళ్లు మీకే లేకపోతే అగట్టలో ఏం పోస్తారు? అగట్ట అంతా, అగట్ట అంటే అక్కడ వరకు ఒక నుయ్యంత లోతులో ఉంటుంది, దీని మీద చెక్క వేసి తిరుగుతారు, ఆ చెక్క పైకి ఎత్తేస్తారు.

ఆ నదీ జలాలని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి ఇప్పుడు వాటిల్లోకి మొసళ్ళని విడిచిపెడతారు. విడిచిపెడితే అవతల వాడు ఎక్కడి వరకు వస్తారంటే అక్కడ వరకే వస్తాడు. పొరపాటున ఎవడైనా దాటే ప్రయత్నం చేసి నీటిలో దిగాడు అనుకోండి, మొసళ్ళు సిద్ధంగా ఉంటాయి తినేయడానికి. కోట పైన అవతలవాడి బాణానికి అందనంత ఎత్తులో ఉంటారు రక్షకులు. అసలు దాటే ప్రయత్నం చేస్తే బాణాలు వేసి చంపేస్తారు. కోటలోకి వెళ్ళడం కష్టం. అది నీరు దగ్గరగా ఉంటే నీటితో అగట్ట నింపుతారు. అది ఒక నది తిరగడమో సముద్రమే తిరగడమో చేసింది అనుకోండి మరీ కష్టం. అందుకని లంక జలదుర్గము, లంక వనదుర్గము, చుట్టూ అరణ్యాలే, దుర్భేజ్యమైనటువంటి అరణ్యం. మీరు వెడుతుండగా ఎవడెక్కడ కాపు కాశాడో తెలియదు, ఎవడు ఎట్నుంచి మట్టు పెడతాడో తెలియదు. గిరిదుర్గము పర్వతముల చేత రక్షింపబడి ఉంటుంది. కాబట్టి ఎక్కడం దిగడంలో అక్కడ ఉన్నవాడికి తెలుసున్నటువంటి ఆను పాను మీకు తెలియదు. పైగా పర్వతములు సహజ రక్షణగా నిలబడతాయి. ఏ పర్వతం చాటున ఎవరున్నారో ఎట్నుంచి వస్తారో తెలియదు. కృత్రిమంచ తాను నిర్మించుకున్నది కృత్రిమం, విశ్వకర్మ చేత నిర్మింపబడింది. ఇతని నాలుగు రకాలైనటువంటి దుర్గముగా లంకాపట్టణం ఉంది. స్థితాపారే సముద్రస్య దూరపారస్య రాఘవ నౌపధోపిచ నాస్త్ర నిరాదిశ్చ సర్వత శైలాగ్రే రచితా దుర్గా సా పూర్ణే వపురోపమ వాజివారణ సంపూర్ణ లంకా పరమ దుర్జయా. ఆయన అంటున్నారు అసలు సముద్రానికి నూరు యోజనములకు పూర్ణంగా అవతల ఒడ్డున దక్షిణ దిక్కున దక్షిణ తీరంలో బయలుదేరితే ఉత్తర తీరానికి చేరితే తప్ప లంక కనపడదు. ఆ లంకాపట్టణం దగ్గరికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క సాధనము నౌక. పడవ మీద వెళ్ళలేరు కదండి సముద్రంలో, నౌకలో వెళ్ళాలి. నౌకలో వెళ్ళడానికి వీలైన మార్గము కాదు ఆ సముద్రం. ఎందుకంటే అటువంటి మార్గం అది తిమింగలాలతో రాక్షసులతో భయంకరమైనటువంటి మొసళ్లతో నిండి ఉంటుంది. కాబట్టి నౌకా మార్గము కుదరదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి అంటే లంకకి ఒక్కటే మార్గం, ఎగిరి ఆకాశంలో వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్ళలేని వాళ్ళల్లో రామలక్ష్మణులే ఉన్నారు. నరులుగా ఎలా వెడతారు? అది తీరా అక్కడికి వెడితే అంత దూరం కదా, వెళ్ళిపోతే చాలు ఇంకక్కడే ఉండవన్ అనుకోవడానికి లేదు. కోట్ల కోట్ల రాక్షస బలంతో, ఏనుగులతో, గుర్రములతో, విచ్చుకత్తులు పట్టుకున్న రక్షకులతో లంక నిండిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు యుద్ధోన్మాదులయ్యి ఉంటారు. అక్కడికి మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళు మన దగ్గరికి రావడం వేరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వేరు. అసలు వెళ్ళడమే ఇంత కష్టం. వెళ్ళి యుద్ధం చేసి మట్టు పెట్టి వెనక్కి రావాలి. కాబట్టి రామ లంకాపట్టణానికి చేరడం అన్నది మాత్రం చాలా కష్టమైన విషయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసున్నవారు తానొక్కరే కనుక ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే దానికి తగిన ప్రణాళిక రచన చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు దాని నాలుగు ద్వారములు చెప్పారు. నాలుగు ద్వారముల దగ్గర కోట్ల కోట్ల మంది రాక్షసులు ఎప్పుడూ విచ్చుకత్తులు పట్టుకుని ఉంటారు. శతఘ్నులు, లోహ నిర్మితములైనటువంటి తలుపులు, బంగారము, వజ్రవైడూర్యములు, ముత్యములు, పగడములు, మాణిక్యములు పొదగబడినటువంటి లంక, అనేకమైనటువంటి యంత్రములు పెట్టబడి ఉంటాయి. పట్టణం అంతా శత్రు దుర్భేజ్యంగా తయారు చేయబడి ఉంది. కాబట్టి నేను చూసినటువంటి లంకాపట్టణం గురించి మీకు వివరణ చేశాను. కాబట్టి మీరు ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేసి మన బలగాలు ఎలా కదలాలో మీరు నిర్ణయం చెయ్యండి. ఇది ఆయన యొక్క వినయం. మీరు ఒక విషయాన్ని ఇందులో జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ఒక సుముహూర్త నిర్ణయం కార్యసాధనకి ఎంత అవసరమో కూడా రామాయణం చెప్పకనే చెప్తుంది. అందుకే జ్యోతిష శాస్త్రం గురించి ఒకటికి 10 మార్లు రామాయణంలో ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, అస్మిన్ ముహూర్తే విజయే ప్రాప్తే మధ్యం దివాకరే సీతాం మృత్వాతు మే జాతు క్వాసౌ యస్యతి యస్యతః ఉత్తరా ఫల్గుణీ హ్యద్య శ్వస్తు హస్తేన యోక్ష్యతే అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. ఇప్పుడు హనుమ నాతో మాట్లాడినటువంటి ఈ సమయం ఏదుందో అది మధ్యాహ్న సమయం. సూర్యుడు మధ్యాహ్న కాలమునందు చేరవలసినటువంటి ప్రదేశాన్ని ఆకాశంలో చేరి ఉన్నాడు. ఈ ముహూర్తం, ఈ ఉన్న సమయం విజయము అని పేరు.
కాబట్టి ఇప్పుడు బయలుదేరితే విజయం కలుగుతుంది. పైగా ఇప్పుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం

ఉంది. తర్వాత హస్త నక్షత్రం వస్తుంది, ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు. ఈ క్షణంలో ముహూర్తం మంచిది, ప్రయాణం మొదలు పెడదాం అంత గొప్ప కార్యం మీద అని అనుకోగానే నాకు కొన్ని నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ నిమిత్తముల చేత నాకు శుభం కలుగుతుందని, విజయం సాధించగలనని నాకు అనిపిస్తోంది. కాబట్టి మనం వెంటనే బయలుదేరదాం. ఇప్పుడు వ్యూహరచన ఎవరు చెయ్యాలి? రామచంద్రమూర్తి చెయ్యాలి. కాబట్టి ఆయన అన్నారు, అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవేక్షితం మృత శతసహస్రేణ వానరాణాం తరస్వినాం. ఈ వానర సైన్యానికి అంతటికీ కూడా 100,000 మంది వానరులతో నీలుడు వెడుతూ ఉంటాడు. నీలుడు వెడుతున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆయన ముందు వెడుతూ ఎక్కడ ఆగాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్కడ ఆగమని చెప్తాడో అక్కడ సైన్యం అంతా ఆగిపోతుంది. ఎక్కడ సైన్యం ఆగమని చెప్తాడో అక్కడ కేవలం ఆగడం కాదు, వాళ్ళు భోజనం చేయడమో, పళ్ళు తినడమో, కాయలు తినడమో, తేనె తాగడమో, నీళ్లు తాగడమో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతసేపు కదలవలసి ఉంటుంది, ఈ కదిలేటప్పుడు ఎంతసేపు కదిలితే బడలిక కలుగుతుంది, బడలిక కలిగిన తరువాత శరీరానికి ఒక ధర్మం ఉంది కాబట్టి దీనికి ఆకలి కలిగితే, దాహం వేస్తే అప్పుడు ఆ ఆగిన ప్రదేశంలో ఉత్తినే కూర్చుని వెళ్ళిపోవడం కాదు, సమయహరణం కావడం కాదు. ఏదో 2 గంటలు ప్రయాణం చేసి ఆగితే అక్కడ సమృద్ధిగా 2,000,000,000,000 వానరములకు పళ్ళు దొరుకుతాయా, కందమూలములు దొరుకుతాయా, తేనె దొరుకుతుందా, నీళ్లు ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడడం కాదు నీలుడా, మనం ఒకసారి కదిలాము అనగానే గూఢచారి అన్నవాడి లక్షణం ఏంటంటే మన కంటికి కనపడకుండా వాడు మన కదలికలు కనిపెడతాడు. వాడు కదలికలు కనిపెడితే ఏం చేస్తాడంటే అసలు శత్రు సైన్యాన్ని తనదాకా వచ్చే వరకు ఆగడం, ఈ లోపల మట్టు పెడతాడు. తేలిక మార్గం ఏమిటంటే ఏ ప్రాణి అయినా ఆహారం తినాలి, నీళ్లు తాగాలి కాబట్టి ఆహారాన్నైనా విషపూరితం చేస్తాడు, నీటినైనా విషపూరితం చేస్తాడు. కాబట్టి నీటిలో విషం కలిపేస్తే ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఆగచ్చు, ఆ ఇక్కడ చెరువు బాగుంది, ఇక్కడ పళ్ళు బాగున్నాయి అని నువ్వు నిర్ణయం చేసి సైన్యాన్ని నాటితే సైన్యం అంతా నీళ్లు తాగి పళ్ళు తింటే మొత్తం సైన్యం ఒక్క ముహూర్తంలో మరణిస్తుంది. కాబట్టి నీవు ఎక్కడ ఆపుతావు అన్నది ఎవ్వరికీ తెలియకూడదు, అంత జాగ్రత్తగా నడిపించాలి. నీవు ఇక్కడ ఆపుతావు అనుకుంటే ముందుగా నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది. వెళ్ళిపోయి ఇక్కడ సైన్యం కదిలేటప్పుడు సముద్రం దాకా వెళ్ళడానికి 2 రోజులు పడుతుంది, 2 గంటల తర్వాత ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ ఆగితే నీళ్లు తాగుతుంది, ఇక్కడ పళ్ళు తింటుంది, అంటే నీకు 100,000 మంది సైనికులను అందుకు ఇచ్చాం, వెంటనే ఆ జలాశయానికి కాపు పెట్టాలి. ఆ పర్వతం మీద చెట్ల మీదకి ఎవరైనా గూఢచారులు ఏమైనా వస్తున్నారా పరిశీలనకి కొంతమందిని ఉంచాలి. అడుగడుగున కదిలి వెనక వస్తున్నటువంటి సైన్యం తన భద్రత తాను చూసుకోదు. నువ్వు ఎక్కడ ఆగమని చెప్పావో అక్కడ ఆగి తింటుంది, తాగుతుంది, అక్కడ భద్రంగా ఉండేటట్టు చూడవలసినటువంటి పరిస్థితి మీది. కాబట్టి సుశిక్షితుడు కనుక, బుద్ధి కలిగిన వాడివి కనుక, వెనక ఉన్న సైన్యాన్ని రక్షించగలిగిన వాడివి కనుక నిన్ను సేనాగ్ర భాగంలో పెడుతున్నాను, నువ్వు ముందు వెడుతుండు 100,000 మంది సైనికులతో, వానరులతో వెళ్ళు. రామచంద్రమూర్తి వ్యూహరచన అంటే అలా ఉంటుంది. ఒక ఊరిరిగింపు వెళ్ళడం అంటే అలా వెళ్ళాలి, యథాలాపంగా వెళ్ళకూడదు. ఊరిరిగింపు ఎప్పుడు, ఊరిరిగింపుకి ఫార్మేషన్ ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళినవి ఉత్సవాలకు ఊరిరిగింపులు అనరు, అలా వెళ్ళకూడదు. 8 గంటలకు ఊరేగింపు పెడుతుందండి అన్నారనుకోండి, ఎక్కడి నుంచి పెడుతుందండి అన్నారనుకోండి, రామనామ క్షేత్రంలో బయలుదేరుతున్నామండి అన్నారనుకోండి, మీ అందరినీ వెళ్ళి అక్కడి నించమ్మంటే మీరందరూ ఏం చేస్తారు? ఏదో పెద్ద గుంపు కింద నిలబడతారు. అక్కడి నుంచి నేను కారేసుకొచ్చి కారులో కూర్చుని వచ్చేయండి అని నేను పెళ్లి కొడుకులా మెల్లిగా కారులో మంగళవాయిద్యాలు పెట్టుకుని నేను ఎడుతున్నాను అనుకోండి, మీ అందరూ వెనకాల వస్తున్నారనుకోండి, నాకే అందులో వాటర్ బాటిల్ ఎడతారు, వాటర్ తాగేసి ఇంకా అక్కడి నుంచి నేనేమో అందులో 2 ఆపిల్ పళ్ళు తినేసి మీ ప్రారంభానికి మీరు రెండని చెప్పి ఎండుందో కొండుందో నాకు తెలియదు, లోపల ఏసీ వేసుకుని నేను ముందు ఎడుతున్నాను అనుకోండి, 1 గంట నడిచాక మీరేమంటారు? వీడు రామాయణం చెప్పింది, వీడికి మనం నీళ్లు తాగామో పండ్లు తిన్నామో ఏమిటో తెలియదు, వాడు ఏసీ గారు ఎక్కాడు కాబట్టి అలా తిప్పుతున్నాడు మనని, తప్ప మనం నీళ్లు తాగామో మనం తిన్నామో పడిపోతామో కళ్ళు తిరుగుతాయో ఎన్నింటికి బయలుదేరాలో వీడికి ఏం అక్కర్లేదంటారు. ఊరిరిగింపు అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముందు ఊరి పెద్దలు నడవాలి, ఊరి పెద్దలు లేకుండా ఊరిరిగింపు వెళ్ళకూడదు. పెద్దలు ఎవరుంటారో వారు ముందు నడవాలి. మేము కాకినాడలో చేస్తే ఇలాగే విభాగం చేసి ప్రణాళికారచన చేస్తాం ముందు.
ముందు కొంతమంది పెద్దలు పెడుతుంటారు, ఆ వెనక

0: కాతల వేద పండితులు మంగళ వాయిద్యాలు పెడతాయి. మంగళ వాయిద్యాలు వెనక వేద పండితులు పెడతారు. వేద పండితులు వెనక కన్యపిల్లలు పెడతారు. కన్యపిల్లలు పేలాలు చల్లుతూ పెడతారు. దేవతలకు ఆహ్వానం చేసి వెనక సువాసినులు పేలాలు చల్లుతారు. కన్యపిల్లలు పిండి వంటలు పట్టుకుంటారు. పిండి వంటలు పట్టుకుని ముందు నడుస్తూ ఉంటారు. ఆ వెనక పురుషులు పెడతారు. మధ్యలో ఎప్పుడూ కూడా ఊరిరిగింపునకు కేంద్ర స్థానంలో ఆ ఉత్సవం దేని సంబంధమో ఆ మూర్తి మధ్యలో వెళ్ళారు. శ్రీరామ పట్టాభిషేకానికి ఊరిరిగింపు చేస్తున్నాం అనుకోండి, రథం మధ్యలో ఉండాలి. మళ్ళీ ఆ వెనకాతల కొన్ని విభాగాలు చేస్తాం. చిట్ట చివర మళ్ళీ ఒక ఆయన ఉంటాడు. ఈ ఊరిరిగింపును అంతటిని నిర్వహించేందుకు ఒకరికి బాధ్యత ఇస్తాం నీలుళ్ళగా. ఆయన మొట్టమొదట్లో ఉండి ఒక పెద్ద పతాకాన్ని పట్టుకుని, ఆయన కారెక్కకూడదు, టూ వీలర్ మీద పెడుతూ ఉంటాడు ఆయన. ఆయన ఓ పెద్ద పతాకం పట్టుకుని ఆయన ఈల వేస్తాడు. ఆయన ఈల వేస్తే ఊరిరిగింపు అంతా కదులుతుంది. ఒక పాము కదిలినట్టు అది కదిలితే అంతే, వెనక అంతా కదులుతుంది. ఆయన ఆగాడనుకోండి మొత్తం ఊరేగింపు ఆగుతుంది. దేనికైనా ఒక ప్రణాళిక రచన ఉంటుంది. మీరు రామాయణంలోనే విందురు కానీ ఆ ఊరిరిగింపు అంటే ఎలా పెడుతుందో, ఎలా పడితే అలా వెళ్ళమని లేవు. ప్రతి దానికి శాస్త్రం ఆక్కుంటుంది. దాని ప్రకారం మీరు వెడితేనే మంగళం. ఇప్పుడు మనం పట్టాభిషేకం చేస్తాం. వచ్చే వారం ఈ పాటికి పట్టాభిషేకమేమి, నేను కాకినాడే వెళ్ళిపోతాను. కాబట్టి ఆ పట్టాభిషేకానికి ఊరిరిగింపు పెడుతుంది. ఊరిరిగింపు వెళ్ళేటప్పుడు ఎంత అందంగా పెడతామో మనందరం. ఊరిరిగింపులో నడిచాము అంటే ఈశ్వరానుగ్రహం పొందాలి, అందుకు నడుస్తాం. అంతేగాని ఏదో సరదాకి నడిచినట్టు నడవరు. మీరు ఊరిరిగింపులో నడిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అది ఎలా కలుగుతుందో చెప్పి నడిపించాలి. కాబట్టి దానికి ఒక పెద్ద మళ్ళీ అనౌన్స్మెంట్, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు విందురు కానీ చక్కగాను, చాలా సంతోషిద్దురు కానీ. కాబట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నరులకు ఆదర్శంగా వచ్చినవాడండి ఆయన. ప్రతి చిన్న విషయాన్ని అంత అందంగా చూపిస్తాడు. కాబట్టి అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవీక్షితం వృతః శతసహస్రేణ వానరాణాం తరస్వినాం. లక్ష మంది వానరులతో నీలుడా నీవు ముందు నడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు చాలామంది కావాలి, అక్కడ కోట్ల కోట్ల మంది ఉన్నారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దు. బాలురు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ ముగ్గురిని తీసుకురావద్దు. ఎందుకంటే వీళ్ళు తొందరపాటుగా ఉంటారు. వృద్ధులు మార్గాయాసం తట్టుకోలేరు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండలేరు. మనం తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఉన్నవాడికి ఏదో అనారోగ్యం పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడో, లేకపోతే ఆయన చెట్టు కింద పడుకోబెట్టి ఏం చెయ్యాలి, ఈ గొడవతో సరిపోతుంది. సాధారణంగా తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళందరూ పప్పులో కాలేసారు. అక్కడే తీర్థయాత్ర పెట్టామండి, రెండు బస్సులు వేసామని పేర్లు తీసుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్ టికెట్లు 85, 93 ఇచ్చేస్తారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అంటారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అన్న తర్వాత ఓ ఇద్దరికి అకస్మాత్తుగా పడిపోయారనుకోండి, నీరసం వచ్చి మీరు వెళ్ళిపోతారా బస్సు ఎక్కి? మీరు ఆగాల? ఎవరాగాలి? అక్కడ వస్తాయి గొడవలు. ఓం అని రెండు స్టేషన్లు దాటరు. ఎవరు తీసుకురమ్మన్నారండి, ఆవిడ ఎలా వచ్చేసిందండి అంత పెద్ద ఆవిడ, ఆయన ఎలా వచ్చేసాడండి, వచ్చేస్తే మాత్రం మీరు ఎలా తీసుకొచ్చారండి, ఆయన పెట్టేవారు పట్టుకుంటారండి, ఇప్పుడు ఆయన పెట్టిపోయింది. గొడవలన్నీ దీనికే కారణం. ఒక తీర్థయాత్ర అంటే ఆ తీర్థయాత్రకి అనుకూలంగా శరీరం ఉంటుందా, అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ గదులు ఏమిటి, వసతి సరే, అవన్నీ వేరు విషయాలు. కాబట్టి అది దూరదృష్టి. అలా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటేనే నడిపించగలడు, దక్షత అంటారు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నాయకుణ్ణి బట్టి చచ్చిపోతారు వెనక వాళ్ళు. మీరు రామాయణంలో చూద్దరు కానీ యుద్ధం జరిగింది, రాక్షసులందరూ చచ్చిపోయారు, వానరుల్లో ఒక్కడూ చచ్చిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. అది ఎలా కుదురుతుందండి, యుద్ధకాండలో వానరులు కూడా చచ్చిపోయారు, మరి వీళ్ళందరూ ఎలా బతికారు, ఎందుకు బతికారో మీరు విందురు కానీ, యుద్ధకాండే వింటున్నారుగా, వస్తుంది అక్కడ విందురు కానీ. నాయకుణ్ణి బట్టి వెనకనున్న వాళ్ళ యొక్క రక్షణ ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని తీసుకురాకండి. వృషభుడు వానర సైన్యానికి అంతటికీ కూడా కుడి పక్కన ఉండాలి, కుడి పార్శ్వాన్నంతటికీ కూడా రక్షకుడు ఆయన. ఈ పార్శ్వము పార్శ్వము శత్రువుల చేత దెబ్బతినకుండా కేవలం ఆపదొచ్చాక వీళ్ళు యుద్ధం చేయడం కాదు, ముందు చాలా జాగ్రత్తగా అటువైపు ఎవ్వరు రావట్లేదు కదా అని చూసుకోవాలంటే సైన్యం ఇలా నడుస్తుంటే ఇక్కడి నుంచి కొన్ని మైళ్ళ దూరం వరకు శత్రు సైన్యం ఏది అట్నుంచి రావట్లేదని కుడివైపు కదులుతూ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ కుడివైపు రక్షించడానికి వృషభుణ్ణి నియమిస్తున్నాను, అలాగే ఎడమవైపు సైన్యాన్ని రక్షించడానికి గంధమాదనుణ్ణి నియమిస్తున్నాను.
1: ఐరావతం మీద కూర్చుని

ఇంద్రుడు ఎలా పెడతాడో అలా సైన్యం మధ్యలో హనుమ యొక్క భుజముల మీద కూర్చుని నేను నడుస్తాను. యువరాజు అయినటువంటి అంగదుని యొక్క భుజముల మీద కూర్చుని మహానుభావుడు లక్ష్మణమూర్తి పెడతారు. పల్లకీలో రాజు అయినటువంటి సుగ్రీవుడు వస్తాడు. రాజు రాజే, ఆయన మర్యాద చూశారా? సుగ్రీవుడు పల్లకీలో వస్తాడు, నేను హనుమ భుజాల మీద కూర్చుని పెడతాను, నేనంటే రాముడు. కాబట్టి ఇలా విభాగం చేసి వేగదర్శి సుషేణుడు వీళ్ళిద్దరూ కూడా సైన్యానికి వెనక భాగంలో ఉంటారు. అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటిది అదే, వెనక నుంచే వస్తాయి ఉపద్రవాలన్నీ. కాబట్టి ఇద్దరిని నియమించారు అక్కడ. అందున బాగా సుశిక్షితులు, వృద్ధులు, అనుభవం కలిగినటువంటి వారు, యుద్ధంలో దొంగ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసున్నవారు. అందులో పెడుతున్నది రావణాసురుడితో యుద్ధానికి. ఎదర ఎన్ని మాయలు చేస్తాడో మీరు చూద్దరు కానీ, అసలు యుద్ధం మొదలవదు, మాయ మొదలవుతుంది. రావణాసురుడు అంతేనే అంత, రాముడంటే ఇంత. ఆయనది ధర్మయుద్ధం, అసలు ఆయనదంతా అధర్మయుద్ధం రావణాసురుడి. కాబట్టి వెనక భాగం నుంచి జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి ఈ ముగ్గురు వస్తారు. జాంబవంతుడు అంటే ఎప్పటివాడండి, మీకు చెప్పాను కదా ఎన్ని యుగాలు ఉన్నాడు, బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అటువంటి మహావృద్ధుడు, శక్తివంతుడు, బాగా పట్టుకోగలిగినవాడు, ప్రజ్ఞావంతుడు, అనుభవశాలి కనుక ఈయన, సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళు వెనకనుంటారు అని ముగ్గురిని శరీరానికి వెనక సైన్యానికి వెనక భాగంలో నియమించారు. నియమించి మనందరం కూడా బయలుదేరదాం, ఇదే ముహూర్తం బయలుదేరండి అన్నారు. అంతే, నీరుడు వెళ్ళిపోయాడు, సైన్యం ఎక్కడాగాలో చూస్తున్నాడు. ఎప్పుడైనా సరే అన్ని విధములుగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఉన్నారు అనేటప్పటికీ ఉండే ఉత్సాహం వేరు, ఏమీ లేకుండా బయలుదేరిపోవడం వేరు. ఇప్పుడు ముహూర్తం లేచిపోండి అనలేదు రాముడు, ఇప్పుడు ముహూర్తం పదండి, కానీ ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా ప్రణాళిక రచన చేశాడో చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ పరమ సంతోషంతో జై శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ బయలుదేరారు. ఎవరి కోసం అందరూ బయలుదేరారో ఆయన కనపడుతుండాలి. ఇప్పుడు మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక ఊరేగింపు పెడుతోంది అనుకోండి, పెళ్లి కొడుకు అయితే కారులో వెళ్ళచ్చు. ఊరేగింపుని ఎవడు నిర్వహణ చేస్తున్నాడో వాడు కారెక్కి వెళ్ళిపోకూడదు. ఆయన అందరికీ కనపడేటట్టుగా అందరితో నడవాలి. ఆయన కూడా, ఆయన కూడా నడిస్తే ఏమవుతుందో తెలుసా అండి, ఉత్సాహం కలదు. మీరు ఇన్నాళ్ళు ఎవరికి దగ్గరగా వెళ్ళడం కుదరలేదో ఆయనకి దగ్గరగా వెళ్ళడం కుదిరిందనుకోండి. ఆయన రామనామం చెప్తుంటే ఆయనతో కలిసి మీకు రామనామం చెప్పడం సంతోషం అనిపించింది అనుకోండి, మీకు సంతోషంగా ఉంటుంది. పెద్దలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఒక ఊరేగింపులో 10 మంది అలా నడుస్తున్నారు అనుకోండి, అందరూ వాళ్ళని చూస్తూ నడుస్తారు, ఉత్సాహం వస్తుంది. అసలు పెద్దలైన వాళ్ళందరూ కార్లు ఎక్కించారనుకోండి, అంటే పనికిమాలిన వాళ్ళం మనమే మిగిలిన చెప్పడానికే వాళ్ళు తప్ప, వాళ్ళు మాత్రం కార్లు ఎక్కిపోయారు మనం ఇలా నడుస్తూ పోతున్నామని వాళ్ళకి ఉత్సాహం పోతుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఊరేగింపులో బయలుదేరి కనపట గుళ్ళోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి చాలా ఊరేగింపులు ఎలా ఉంటాయో తెలుసా, ఇదే కారణం. బయలుదేరినప్పుడు చాలామంది ఉంటారు, తిరిగి వచ్చేటప్పటికి 10 మంది ఉంటారు. కారణం ఏంటంటే అసహ్యం పుట్టేస్తుంది, చెప్పిన వాడికి బాధ్యతతో ఉండడు, అక్కడ కర్తవ్యనిష్ట ఉండదు. అది చూసుకోవాలి. ఎందుకు బయలుదేరుతున్నారు వానరులందరూ? నిజానికి వాళ్ళ ఆపద కాదది, వాళ్ళు రామచంద్రమూర్తి మీద భక్తితో బయలుదేరారు. ఆ రాముడు కనపడుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అందుకే రాముడు పల్లకీ ఎక్కలేక ఆయన పల్లకీలో సుగ్రీవా నువ్వు నేను కూర్చున్నావు అంటే పరమ సంతోషంగా కూర్చోమంటాడు. ఆయన సుగ్రీవుడు మోస్తాడు కూడా కావాలంటే, నేను హనుమ యొక్క భుజముల మీద కూర్చుంటాను. ఎందుకని? ఆయనకి సైన్యం అంతా బాగా వెడుతోందా లేదా ఒకసారి అందరికీ కనపడాలని అనుకున్నారనుకోండి, హనుమా అన్నారనుకోండి, అంతే మీరుమందర సంకాశవు బభోదిప్తానల ప్రభ అంతెత్తి పెరుగుతారు. ఒక్కసారి అందరికీ కనపడి ఉత్సాహపరచచ్చు, ఎగురుతారు, తీసుకెడతారు. ఎటు కావాలంటే అటు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, ఎప్పుడూ కనపడుతూనే ఉంటారు. కాబట్టి వాతావరణం ఎలా ఉంది, ఎటు నుంచి ఎవరు వస్తున్నారు ఏమిటి, ఎప్పటికప్పుడు ప్రతి క్షణం వ్యూహాన్ని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాను హనుమ భుజముల మీద కూర్చుని వెళ్ళారు. మోసేవాడు నీకేం కూర్చుంటావు మొయ్యొద్దు అనేవాడి భుజాలు ఎక్కకూడదు. నిత్యోత్సాహి, పరమభక్తుడు, దాన్ని సంతోషంగా స్వీకరించేవాడయి ఉండాలి. కాబట్టి హనుమ భుజముల మీద కూర్చున్నారు. రాముడు అంటే రాముడేనండి, రాముడు ఏం చేసినా అలా ఉంటుంది. శ్రీరామాయణంలో రాముడు ఏది చేసినా దాన్ని మీరు ఆదర్శంగా స్వీకరిస్తే మీరు చేసే ఏ పనైనా ఆదర్శంగానే ఉంటుంది. మీరు అదొక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేసే పని ఆదర్శంగా ఎందుకుంటుందో తెలుసా? ఒక్కటే కారణం, అది మీరు చేస్తున్న పని కాదు, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని చేస్తున్న పని. మీరు చేస్తున్న పని అని మీరు చేశారనుకోండి, బుద్ధి వైక్లభ్యం అందులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా బయలుదేరారు.

పరమ సంతోషంగా, ఎంత సంతోషంగా బయలుదేరారంటే వాళ్ళుట ఉత్సాహంలో ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కింద పారేసుకుంటున్నారు. ఎందుకురా మీ అందరు, అసలు నేను ఒక్కడిని చాలనా రావణుణ్ణి చంపడానికి, ఎందుకు వస్తున్నారు మీ అందరూ అని ఉత్సాహపడిపోయి చెట్లు పీకేసి కొమ్మలు పీకేసి రావణుడు కనపడిని మోదేస్తానంటున్నారు అని ఆనందంతో కేకలు వేసుకుంటూ అందరూ బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ రావణాసురుడు కూడా సభ తీర్చాడు. రామచంద్రమూర్తి బయలుదేరారు అన్న వార్త తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు కదండి. ప్రమాదం వచ్చింది అన్నప్పుడు ఇన్ని కోట్ల సైన్యం బయలుదేరితే రావణుడికి వార్త చేరకుండా ఎలా ఉంటుంది? గూఢచారులు చేరవేయని చేరవేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా సభని తీర్చాడు. సభని తీర్చి ఆయన ఒక మాట అన్నాడు, నిర్వేదంతో ప్రారంభం చేశాడు. దుర్భేజ్యమైన లంకాపట్టణం, దీనిలోకి ప్రవేశించగలిగిన వాడు లేడు, దీనిలోకి వచ్చి యుద్ధం చెయ్యగలిగిన మొనగాడు లేడు. నేను దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ కూడా జయించినటువంటి వాణ్ణి. అటువంటి నేను ఇంత గొప్పవాణ్ణైనా ఒక సలహా తీసుకోవాలి. ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉంటారు, అందరి సలహా తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను మీ యొక్క హితమును కోరేవాణ్ణి, మీ నుంచి సలహా కోరేవాణ్ణి. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే ఇంత దుర్భేజ్యమైన లంకాపట్టణంలోకి ఒక వానరం వచ్చేసింది. ఒక వానరం వచ్చి లంకనంతటినీ కాల్చేసింది. కాల్చేయడం కాదు, ఎదురుగుండా వచ్చి నన్ను అధిక్షేపించి మాట్లాడింది. మాట్లాడి మన సైన్యంలో పావు వంతు సైన్యాన్ని నశింపచేసింది. నశింపచేసి వెళ్ళిపోయింది. అగట్టలు పాడి చేసింది, వంతెనలు పాడి చేసింది. ఒక వానరమే ఇంత చెయ్యగలిగింది. ఇప్పుడు రాముడు ఎంత శక్తివంతుడో తెలుసా? తన వారైన వారి దగ్గర అంతరంగంలో ఉన్న తన పిరికితనాన్ని బయట పెడతాడు. వానరాణాం హి వీరాణాం సహస్రైహి పరివారిత రామోభ్యేతి పురీం లంకాం అస్మాకం ఉపరోధక తరిష్యతి చ సువ్యక్తం రాఘవ సాగరం సుఖం తరసా యుక్తరూపేణ సానుజ సబలానుగః సముద్రముచ్చోషయతి వీర్యేణాన్యత్ కరోతి వా. రాముడి వెనక కొన్ని కోట్ల వానర సైన్యం ఉంది. ఈ సైన్యంతో కలిసి బయలుదేరినటువంటి రాముడు ఏదో ఒక ఉపాయం చేత నూర్యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు, ఖాయంగా దాటుతాడు. అంటే ఇంకా రాముడి శిబిరంలో అవగాహన లేదు ఎలా దాటాలి సముద్రాన్నని. రాముడు సముద్రాన్ని దాటుతాడని బాగా తెలుసున్నవాడు ఎవరు? రావణుడికి తెలుసు. అంటే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించినటువంటి పిరికితనం మనసులో ఉంది. కానీ తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, డాంబికంగా మాట్లాడతాడు. ఎలాగో రాముడు వచ్చేస్తాడు, రాముడితో వానర సైన్యం వచ్చేస్తుంది, మనం ఎలా యుద్ధం చెయ్యవలసి ఉంటుంది, కాబట్టి మీరు మీ సలహాలనివ్వండి అన్నాడు. ఈ రాక్షసులందరూ కూడా ప్రభువు యొక్క మనప్రవృత్తికి అనుగుణంగా మాట్లాడడానికి అలవాటు పడినవారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మాట తెలిసి అలా అడుగుతాడు, కానీ నిజంగా మనం ఏమైనా సలహా చెప్తే ఆయనకి ఏది నచ్చుతుందో అదే చేస్తాడు. నిజంగా మనం ఏమైనా చెప్తే వినేవాడు ఏం కాదు ఆయన. మరి మనం ఎందుకు పదవుల్లో? నాలో సరదా, అన్నీ ఆయనే చేసుకుంటాడు, కానీ ఓ మంత్రి అనిపించుకోవడం సరదా, అందుకని మంత్రి పదవులు వాళ్ళకి, తప్ప ఆయనేం వినడం. మరి ఎందుకు పిలిచినట్టు వీళ్ళందరినీ? అంటే ఇప్పుడు తన కామానికి వీళ్ళని బలి చేస్తాడు, ధర్మం ఉండదు, అధర్మానికి బలి చేస్తాడు, అందుకని పిలిచాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత బుద్ధిహీనులంటే యువతల వైపు చెప్పలేకపోవడం తప్పు కాదు, అవతల వైపు బలాన్ని కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఏమో చెప్తే మన మీద విరోధం పెట్టుకుంటాడేమో అని వాళ్ళకి భయం. అందుకే మహర్షి ప్రారంభంలోనే ఒక మాట అంటారు, ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాహ ఊచుహు ప్రాంజలయః సర్వే రావణం రాక్షసేశ్వరం దిశత్పక్షం అవిజ్ఞాయ నీతి బాహ్యాస్త్వబుద్ధయః. వాళ్ళు నీతి లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, కాబట్టి వాళ్ళు శత్రువు యొక్క బలాబలములను తగినటువంటి రీతిలో విచారణ చెయ్యరు, లెక్క కట్టరు. ప్రభువు యొక్క మనసు ఏమిటో వాళ్ళకి తెలుసు, కాబట్టి ఎంతసేపు మాట్లాడినా ప్రభువు యొక్క హృదయానికి అనుగుణంగా మాట్లాడేటటువంటి ప్రయత్నమే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అసలు యుద్ధం రావడం ఏమిటి మహాప్రభో,

0: రాముడు కేవలము నరుడు, లక్ష్మణుడు నరుడు, రాజ్యభ్రష్టుడు, అరణ్యాలలో తిరుగుతున్నవాడు, భూషయనం చేస్తున్నవాడు. వానరులా అదేం చేస్తాయి? ఈ వానరములు, ఈ రాముడు, ఈ లక్ష్మణుడు సముద్రాన్ని దాటుతారా? వచ్చి సముద్రం అవతల ఒడ్డులో నిలబడతారు. నువ్వు అనుజ్ఞయి, నేనొక్కడిని చాలు అని ప్రహస్తుడు అంటున్నాడు. వెళ్ళి ఏదో ఆ రోజున నేను యామరపాటుగా ఉన్నాను కాబట్టి హనుమ వచ్చి అవన్నీ పాడు చేయగలిగారు. ఇప్పుడు నువ్వు నాకు ఊను. వెళ్ళి హనుమతో సహా వానర సైన్యాన్ని, రామలక్ష్మణుల్ని సంహరించి వచ్చేస్తాను. అయినా మా దాకా ఎందుకు? యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను జయించిన వాడివి, యమధర్మరాజుని, దిక్పాలకుల్ని, ఇంతమందిని జయించిన వాడివి, నాగుల్ని జయించిన వాడివి. నువ్వు తలుచుకుంటే రామలక్ష్మణులు నీకో పెద్ద లెక్క. మహాప్రభో, దీని గురించి సభా పెద్ద విచారణ అవసరమా?
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: ఒక మిశ్రమ హరిత ఎరువుతో భూములని సంపన్నం చేయడం. దశాబ్దాల తరబడి రసాయనిక ఎరువులని వాడిన రైతులు తమ భూముల నాణ్యత క్షీణించడాన్ని గమనించారు. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో అనేక మంది రైతులు తమ భూములని సహజమైన పద్ధతిలో ఆరోగ్యంగా ఉత్పాదకంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు.
2: ఒకప్పటి రోజుల్లో పొలం పనుల్లో సహాయపడతాయని చాలా పశువులను పెంచేవాణ్ణి. కాబట్టి పెద్ద మొత్తంలో ఎరువు లభించేది. కానీ పొలం కోసం ట్రాక్టర్ ని కొన్న తర్వాత పశువుల్ని పెంచడం తగ్గించాను. రసాయనిక ఎరువుల మీద పూర్తిగా ఆధారపడ్డాను. ఎరువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది, కాబట్టి లాభం దక్కేది కాదు. ఒకప్పుడు పొలంలో నడుస్తుంటే మట్టి మెత్తగా అనిపించేది, ఇప్పుడు అదే మట్టి గట్టిపడిపోయింది. ఏం చెయ్యాలని 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న మా నాన్నగారిని సంప్రదించాను. రసాయనిక ఎరువులను వాడాను కాబట్టి మట్టిలోని సూక్ష్మజీవులు చనిపోయి మట్టి గట్టిపడిపోయిందన్నారాయన. రసాయనిక ఎరువులను వాడటం ఇంకా కొనసాగిస్తే నా దిగుబడి నశించడమే కాక భూసారం మరింత తగ్గిపోయి అసలు వ్యవసాయాన్ని కొనసాగించలేకపోతానని కూడా అన్నారు.
1: దక్షిణ భారతదేశపు రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు మీ పొలం చుట్టూ చెట్లు పొదలని నాటవచ్చు.
2: విత్తనాలు నాటి అవి పెరిగిన తర్వాత చేర్చితే అది భూసారాన్ని పెంచడమే కాక మట్టిలోని మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది కూడా. ఇలా నేను గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నా మట్టి మళ్లీ మెత్తగా మారింది. నాకు మంచి దిగుబడి దక్కుతూ లాభాలు వస్తున్నాయి. ఇలాంటి సేద్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
1: సూక్ష్మజీవులు పనిచేయడం వలన మట్టి గట్టితనం తగ్గి మట్టి రేణువుల మధ్య ఎడం పెరుగుతుంది, కాబట్టి అందులో నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. మినుములు, నువ్వులు, అలసందలు, వేరుశెనగ, సోయాబీన్స్ వంటి కొన్ని హరిత ఎరువు మొక్కల వేళ్లల్లో జీవించే కొన్ని మేలు చేసే సూక్ష్మక్రిములు గాలిలోని నత్రజనిని గ్రహిస్తాయి. అవి ఈ నత్రజనిని మొక్కలు పీల్చుకోగలిగే రూపంలోకి మార్చుతాయి. హరిత ఎరువు పంటలు కలుపు మొక్కలని కూడా అణిచివేస్తాయి.
2: నేను కొబ్బరి, జామ తోటల్ని సేద్యం చేస్తున్నాను. కప్పుడు పంట లేకపోతే చెట్ల మధ్య కలుపు మొక్కలు బాగా పెరిగి నేను చెట్లకు ఉద్దేశించిన ఎరువుని, నీళ్లను తీసేసుకుంటాయి. నేనెప్పుడు హరిత ఎరువు పంటల్ని నాటి మట్టిలో చేర్చుతాను. అది కలుపు మొక్కల ఎదుగుదలను తగ్గించి పంటకు పోషణను.
1: హరిత ఎరువు పంటలు నేలని కప్పేస్తాయి, కాబట్టి భారీ వర్షాల నుంచి, మండే ఎండల నుంచి దాన్ని కాపాడి కోతని అరికడతాయి. వాటి వేళ్లు మట్టి కణాలని పట్టి ఉంచి కదలనివ్వవు. మట్టికి జైవిక పదార్థాలను చేర్చి హరిత ఎరువు మట్టి పొందికను పెంపొందిస్తుంది. హరిత ఎరువు పంటలు తెగుళ్లు, వ్యాధుల జీవక్రమాన్ని ఛిద్రం చేస్తాయి.
2: నేను కూరగాయల సేద్యం చేస్తాను. నా వంగతోటకి వ్యాధి సోకితే పంటని మొత్తం కోసిన తర్వాత కూడా మట్టిలో వ్యాధి మిగిలి తర్వాతి పంట మీద దాడి చేస్తుంది.

0: వేసిన పంటనే వేస్తే మొక్కలకు వ్యాధి సోకి దిగుబడి రాదు. దీన్ని అరికట్టి మట్టిని సంపన్నం చేయడానికి ప్రధాన పంట వేయడానికి ముందు హరిత ఎరువు పంటల్ని పెంచుతాను. కూరగాయల పంటనిచ్చే రోగకారకాలకు ఇవి నచ్చవు, కాబట్టి ఆహారం లేక అవి చచ్చిపోతాయి. దాంతో నా ఎరువులు, తెగుళ్ల మందుల ఖర్చులు ఆదా అవుతాయి.
1: ఇప్పుడు హరిత ఎరువు పంటలని ఎలా నాటాలో చూద్దాం. ముందు మీ పొలాన్ని పైపైన దున్ని, గడ్డలను చిదిమి, మట్టిని మెత్తబరచడానికి నొల్ల చేయాలి. అర హెక్టార్ కి వేర్వేరు రకాల పంటల విత్తనాలు 10 కిలోలు కావాలి. మీ వద్ద ఉన్న దాన్ని బట్టి హరిత ఎరువు పంట రకాన్ని, విత్తనాల మొత్తాన్ని సరిచేయవచ్చు. అర హెక్టారులో నాటడానికి భారతదేశంలోని రైతులు 2 కిలోల మిల్లెట్ లేదా జొన్న గాని, 2 కిలోల పప్పులు వంటివి, పెసలు లేక మినుములు గాని తీసుకుంటారు. ఇంకా 2 కిలోల నువ్వులు లేక సోయాబీన్స్ వంటి నూనె ధాన్యాలను తీసుకుంటారు. వీటికి 2 కిలోల జీలుగు లేక జనపనార వంటి హరిత ఎరువు పంటల విత్తనాలని కలుపుతారు. కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసుల విత్తనాలు 2 కిలోలు చేర్చుతారు. మట్టిలోకి చేర్చినప్పుడు ఈ 5 రకాల పంటలు నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా అనేక సూక్ష్మ పోషకాలను సమకూర్చుతాయి. ఈ విత్తనాలన్నీ కలపాలి.
0: పప్పు ధాన్యాల హరిత ఎరువులకు సిరిధాన్యాల కన్నా ఎక్కువ నీళ్లు కావాలి. అందుకని ఒకే రకపు విత్తనం కన్నా నేను అనేక రకాల విత్తనాలు నాటుతాను. పైగా సిరిధాన్యాల్లో కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో జింక్, నూనె పప్పుల్లో మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇతర పంటల కన్నా హరిత ఎరువు పంటల్లో నత్రజని ఎక్కువ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి మీరు చవకైన విత్తనాలను వాడవచ్చు. అందుబాటులో ఉన్న విత్తనాలని ఎక్కువగాను, తక్కువ దొరికే విత్తనాలని తక్కువగాను వాడవచ్చు.
1: నాటే ముందు లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి ఆ ద్రావణంలో విత్తనాలు అరగంట సేపు నానబెట్టాలి. విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులని అదుపు చేసే శిలీంద్రనాశక లక్షణాలు గోమూత్రానికి ఉన్నాయి. శుద్ధి చేసిన విత్తనాలని ఇప్పుడు పొలంలో నాటాలి. కరువు ఏర్పడితే పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. మొక్కలు 5 నుంచి 6 వారాలవి అయ్యాక వాటిని మట్టిలో పైపైన చేర్చి వారం రోజుల పాటు పుల్లనివ్వాలి. సూక్ష్మజీవుల సాయంతో ఈ మొక్కలు మీ ప్రధాన పంట కోసం పోషకాలని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇప్పుడు మీ పొలం సేద్యానికి సిద్ధంగా ఉంది. కొందరు రైతులు ఇతర ఆకులతో కూడా తమ పొలాలని సంపన్నం చేస్తారు. మీ పొలాన్ని జైవిక పదార్థాలు, పోషకాలతో సంపన్నం చేయడానికి పచ్చని ఆకులని, చెట్ల కింద రాలిపడిన ఆకులని చేర్చవచ్చు.
2: పొలం చుట్టూ చాలా చెట్లని పెంచాను. ప్రధాన పంట నాట్లు వేసే ముందు ఆ చెట్ల ఆకులని సేకరించి పొలంలో పరిచి దున్నుతాను. వారం రోజుల పాటు వాటిని కొళ్ళనిచ్చి అవి ఎరువుగా మారేక అప్పుడు ప్రధాన పంట నాట్లను వేస్తాను. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి, సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దీంతో నాకు సమయం ఆదా అవుతుంది.
1: మీ పొలంలోనూ చుట్టూ తాను పూల మొక్కలను, పొదలను చేర్చితే అవి అదనపు లాభాలని అందిస్తాయి.
2: పొలం చుట్టూత పూల మొక్కలని పెంచుతాను. మట్టి సంపన్నమై దిగుబడి పెరుగుతుంది. పూలలోని తేనె నుంచి ఆహారాన్ని, పుప్పొడిని సేకరించడానికి తేనెటీగలు వస్తాయి. మొక్కలని పుష్ప పరాగ సంపర్కం జరుగుతాయి కాబట్టి నాకు మెరుగైన దిగుబడి లభిస్తుంది.
1: బంజరు భూములని మీరు సేద్య భూములుగా మార్చాలనుకుంటే హరిత ఎరువు విత్తనాలని 2-3 సార్లు నాటడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత 6 వారాల వయసున్న హరిత ఎరువు పంటల్ని మట్టిలోకి చేర్చాలి. ఇలా చేస్తే మట్టి గట్టిదనం తగ్గి సారవంతమై సేద్యానికి అనుకూలమవుతుంది. ఉప్పదనంతో బాగా దెబ్బతిన్న భూములని పునరుజ్జీవింపచేయడానికి కూడా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
0: పొలాన్ని దున్నిన తర్వాత వరి మొక్క, పెసలు, జిలుగు, ఆముదపు విత్తనాలని కలిపి నాటాను. నెల తర్వాత హరిత ఎరువును చేర్చాను. అప్పుడు పొలం చుట్టుపక్కల నుంచి పచ్చని ఆకులను సేకరించి పొలంలో పరిచి దున్నాను. వారం తర్వాత బాగా కుళ్లిన ఆవు పేడను వేసి మళ్లీ మట్టిని దున్నాను. ఇలా 2 సార్లు చేశాక కూరగాయ పంటలు పండించి మితమైన దిగుబడి పొందాను. అయితే హరిత ఎరువుని 1 కన్నా ఎక్కువ సార్లు నాటాకే తర్వాత వేసిన కూరగాయల పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చింది. ఆవు పేడ దొరకకపోతే హరిత ఎరువు పంటల్ని మరో 2 సార్లు నాటి అప్పుడు పంటలు వేయడం మొదలు పెట్టవచ్చు.
1: మనం ఏం నేర్చుకున్నాం? హరిత ఎరువు పంటలని వాడి మీ భూమిని స్వస్థపరిచి దాని ఉత్పాదకతను పెంచండి. మట్టిలోకి చేర్చినప్పుడు వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మ స్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది. అరహెక్

0: రైతారికి సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, హరిత ఎరువు పంటలు, మసాలా దినుసులు విత్తనాలని 10 కిలోలు కలిపి వాడాలి. లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. శుద్ధి చేసిన విత్తనాలని నాటి 5 నుంచి 6 వారాల పాటు పెరగనివ్వాలి. పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. తక్కువ వయసు హరిత ఎరువు మొక్కలని మట్టిలోకి చేర్చాలి. మీ పొలంలోనూ చుట్టూ తాను పెరిగిన పొదలు, చెట్ల ఆకులను కూడా చేర్చాలి. ప్రధాన పంట సేద్యానికి ముందు 1 వారం రోజుల పాటు ఆకులను కుళ్ళనివ్వాలి. మీ పొలం ఆరోగ్యాన్ని, సారాన్ని పుంజుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించడానికి ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చు.
1: ఆహారోత్పత్తిని పెంచడానికి మన భూములు, గాలి, నీళ్లను కలుషితం చేసే రసాయనిక ఎరువులను వాడటం ఆపేయాలి. బదులుగా హరిత ఎరువులను వాడాలి. ఇలా చేస్తే మన పర్యావరణానికి హాని జరగకుండా భూసారాన్ని పెంచవచ్చు. మనం ప్రకృతి వైపు తిరిగి మళ్లవలసిన సమయం వచ్చింది.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీసు వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
4: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే PM సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. PM సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి PM సూర్యగారు .gov.in.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధి

0: విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నంబర్ కు కాల్ చేయండి లేదా డబ్ల్యూ

0: హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజ్నర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మనం సక్రమ జీవక్రియలకు సంపూర్ణ ఆరోగ్యం అటండి, అదేంటో ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. శారీరక జీవక్రియలన్నీ సక్రమంగా సజావుగా సాగేందుకు కావాల్సినవి పోషక పదార్థాలు. ఇవి తినే ఆహారం రూపంలోనే అందుతాయండి. శరీర నిర్మాణం, పెరుగుదల, రోగ నిరోధక శక్తి ఇలాంటివన్నీ పోషకాహార వల్లే సాధ్యమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన సమతుల్యమైన వనరులు కూడా ఈ ఆహార రూపంలోనే అందుతాయండి. అవి లభించే ఆహారం, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి మనం అభ్యర్థుల పరీక్షల కోణంలో చదువుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలకు ఉన్న ప్రాధాన్యత కూడా తెలుసుకోవాలండి. అవి ఎక్కువైనా లేదా తక్కువైనా వాటి వల్ల కలిగే ప్రభావాలు, నివారణ మార్గాలపై కూడా కొంచెం పరిజ్ఞానం కలిగి ఉండాలి. లిజనర్స్, ఇప్పుడు మనం పోషక పదార్థాలంటే ఏంటో వాటి గురించి తెలుసుకుందామండి. శరీర పెరుగుదలకు, అభివృద్ధికి వివిధ రకాల పోషక పదార్థాలు అవసరం పడతాయండి. అవి ఆహారం ద్వారానే లభిస్తాయి. వాటిని సమపాలనలో తీసుకోవడం చాలా అవసరమైనది, లేకపోతే అనేక రకాల వ్యాధులు కలుగుతాయండి. అందుకే తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఒకవేళ లేకపోతే ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి. పోషక పదార్థాలు అన్నీ ఉండడం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. అన్ని రకాల పోషక పదార్థాలు ఉండడం వల్ల మన శరీరానికి శక్తినిస్తాయండి. అలాగే శరీర పెరుగుదలకు, అభివృద్ధికి కూడా బాగా దోహదపడతాయి. గాయాలను కూడా తొందరగా మాన్పుతాయట. రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందండి. వివిధ జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి ఇవి బాగా దోహదపడతాయట. లిజనర్స్, పోషక పదార్థాల్లో ఎన్ని రకాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. రోజు ఎంత పరిమాణంలో పోషక పదార్థాలను తీసుకుంటున్నారనే అంశం పైన వీటిని రెండు రకాలుగా విభజించారండి. వాటిల్లో మొదటిది వచ్చేసి స్థూల రకాల పోషక పదార్థాలు, రెండోది సూక్ష్మ పోషక పదార్థాలట. ముందుగా మనం స్థూల పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలట. రోజుకు దాదాపుగా 1 కేజీ లేకపోతే కొన్ని గ్రాముల వరకు అవసరం పడతాయి. కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి సూక్ష్మ పోషక పదార్థాలు. ఇవి తక్కువ పరిమాణంలో అవసరం పడతాయండి. రోజుకు మిల్లీగ్రాములు లేదా మైక్రోగ్రాముల్లో సరిపోతాయట. విటమిన్లు, ఖనిజ లవాలు వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. లిజనర్స్, పోషక పదార్థాల గురించి మనం చాలానే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
5: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
6: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
5: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
7: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
8: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-56585.
9: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ లిజినెస్. ఇప్పుడు మనం పోషక పదార్థాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. కనిపించని ఆకలి, దీన్ని మనం హిడెన్ హంగర్ అని కూడా అంటాం. సూక్ష్మ పోషక పదార్థాల లోపం వల్ల కనిపించేదే ఇదండి. ఇదే కనిపించని ఆకలి. సాధారణంగా స్థూల పోషక పదార్థాలు అయిన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. కానీ శరీరంలో కణాలకి మాత్రం అన్ని రకాల పోషకాలు అందవు. దానివల్ల జీవక్రియలన్నీ సరిగ్గా జరగపోవచ్చు. హిడెన్ హంగర్ వల్ల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుందట. వివిధ రకాల సూక్ష్మ పోషక ఆహార లోపం వల్ల చాలానే వ్యాధులు కలుగుతాయండి. సాధారణంగా కనిపించే సూక్ష్మ పదార్థాల లోపంలో కలిగే వ్యాధుల్లో ముఖ్యమైనవి విటమిన్ ఏ, డి, B12, కాలేయం, ఇనుము, జింక్, ఫ్లోమిక్ ఆమ్లం. ఈ హిడెన్ హంగర్ ను తగ్గించడానికి ప్రభుత్వం అనేక రకాల చర్య చేపడుతుందట. వీటిల్లో ముఖ్యమైనవి వచ్చేసి తినే ఉప్పులో అయోడిన్ కలపడం తప్పనిసరి. రెండోది వచ్చేసి ఫార్టిఫైడ్

ఆరోగ్యాన్ని అందించడం. వీటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలు గర్భిణులకు పోషకాహారాన్ని అందించడం. ఇనుము, ఫోమ్లిక్ ఆమ్లాల మాత్రలు కూడా సరఫరా చేస్తుందట. లిజనర్స్, ఇప్పుడు మనం విటమిన్ల గురించి తెలుసుకుందామండి. విటమిన్లు, ఇవి సూక్ష్మ పోషక పదార్థాలు. వీటి ద్వారా ఎలాంటి శక్తి లభించదు, కానీ ఇవి ఎంజైమ్లను ఉత్తేజింపపరిచి జీవక్రియలన్నీ నియంత్రిస్తాయట. శరీరంలో జరిగే అనేక పనులకు కూడా ఇవి చాలా అవసరమైనవి. వీటి లోపం వల్ల జీవక్రియలు కూడా దెబ్బతింటాయి. అవి దెబ్బతినడం వల్ల అనేక వ్యాధులు కూడా కలుగుతాయండి. విటమిన్లను ఏ, బి, సి, డి, ఈ, కే అనేక రకాలుగా విభజించవచ్చు. కరిగే స్వభావం ఆధారంగా విటమిన్లు రెండు రకాలుగా విభజించారండి. మొదటిది వచ్చేసి నీటిలో కరిగేవి. వీటికి మనం విటమిన్ బిసిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి కొవ్వులో కరిగేవి. వీటికి మనం ఏ, డి, కేను ఉదాహరణగా చెప్పవచ్చు. శరీరంలో నిల్వ ఉండడం అనే అంశం ఆధారంగా విటమిన్లు రెండు రకాలుగా పేర్కొంటారట. మొదటిది వచ్చేసి శరీరంలో నిల్వ ఉండేవి, అంటే విటమిన్ ఏ, డి, బి12 వీటికి ఉదాహరణట. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరం వినియోగించుకున్న తర్వాత మిగిలినవి కాలేయంలో కూడా నిల్వ ఉంటాయట. అవసరమైనప్పుడు శరీరం తిరిగి ఉపయోగించుకుంటుంది. వీటిల్లో విటమిన్ ఏడీలు శరీరంలో ఎక్కువైతే అవి విషతుల్యంగా మారుతాయండి. వాటి వల్ల మనం వ్యాధులు బారిన పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీటిని మాత్రల రూపంలో తీసుకునే వారికి ఈ రకమైన సమస్య రావచ్చట. అందుకే వైద్యుని సూచన పర్యవేక్షణ మేరకే తీసుకోవాలండి. రెండోది వచ్చేసి శరీరంలో నిల్వ ఉండనివి, అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు, బి12 తప్ప. అలాగే విటమిన్ సి కూడా. వీటిని ఎక్కువగా తీసుకుంటే వినియోగం తర్వాత మిగిలిన వాటిని మూత్రం లేదా ఇతర రకాలుగా శరీరం బయటికి విసర్జిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఎలాంటి నష్టమూ ఉండదు. లిజనర్స్, విటమిన్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
4: మీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.
5: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
6: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పుడు మనం బి కాంప్లెక్స్ విటమిన్ల గురించి తెలుసుకుందామండి. విటమిన్ బిను తిరిగి 8 రకాలుగా వర్గీకరించారు. వీటన్నిటినీ కలిపి బి కాంప్లెక్స్ విటమిన్లు అని అంటారట. అవే B1, B2, B3, B6, B12, B5, B7, B9. ముందుగా మనం విటమిన్ B1 గురించి తెలుసుకుందామండి. దీని రసాయక నామం వచ్చేసి థయామిన్. దీని లోపంతో వచ్చే వ్యాధి బెరీబెరి అంట. దీనిని యాంటీబెరీబెరీ ఫ్యాక్టర్ లేదా యాంటీ న్యూరాటిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారండి. ధాన్యాలు, మాంసం, గుడ్లు, ఆకుకూరల నుంచి ఇది బాగా లభిస్తుందట. ధాన్యాల పైపొరల్లో ఎక్కువగా ఉంటుందండి. పొట్టు తీసిన లేదా ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం తినేవారిలో B1 లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

0: ఉందట. దీని నివారణకు ముడిబియ్యం లేదా పొట్టుతో ఉన్న ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం విటమిన్ B2 గురించి తెలుసుకుందామండి. రసాయక నామం వచ్చేసి రైబోఫ్లావిన్. దీనినే లాక్టోఫ్లావిన్, హైపటోఫ్లామిన్, విటమిన్ జి అని కూడా పిలుస్తారట. ఇది లోపిస్తే కలిగే వ్యాధుల్లో మొట్టమొదటి వచ్చేసి కిలోసిస్. కిలోసిస్ అంటే నోటి మూలలో పగులుతాయండి. ఇంకో వ్యాధి వచ్చేసి గ్లాసైటిస్, అంటే నాలుగు ఎర్రగా మారి పొక్కులు వస్తాయట. చివరి వ్యాధి వచ్చేసి సెబోరిక్ డర్మటైటిస్, ముఖం చర్మం పొలుసుగా మారుతుందండి. ఇప్పుడు మనం విటమిన్ B3 గురించి తెలుసుకుందాం. దీని యొక్క రసాయక నామం వచ్చేసి నియాసిన్. దీని లోపంతో కలిగే వ్యాధి పెలగ్రా. ఇది వస్తే చర్మం గరుగ్గా మారుతుందట. చర్మ వ్యాధి, విరోచనాలు, మతిమరుపు లాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయట. అందుకే ఈ వ్యాధిని 3D డిసీజ్ అంటారు. పై వాటితో పాటు మరణం కూడా సంభవిస్తే దాన్ని 4D డిసీజ్ అంటారట. ఈ విటమిన్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి. కుక్కలో ఈ విటమిన్ లోపం వల్ల నల్ల నాలుక వ్యాధి వస్తుందట. ధాన్యాలు, ఆకుకూరలు, బఠానీ, చిక్కుడు, టమాటో లాంటి ఆహార పదార్థాల నుంచి B3 బాగా లభిస్తుందండి. ఈ విటమిన్లు యాంటీ పెలగ్రా ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. విటమిన్ B6, దీని యొక్క రసాయక నామం వచ్చేసి పైరిడాక్సిన్. ఇది లోపిస్తే డర్మటైటిస్, డయేరియా, రక్తహీనత, నాడి క్షీణత ఇలా చాలా వ్యాధులు కలుగుతాయండి. కాలేయం, గుడ్డు, ధాన్యాలు, ఆకుకూరలు లాంటి ఆహార పదార్థాల నుంచి విటమిన్ B6 బాగా లభిస్తుందట. విటమిన్ B12, దీని రసాయక నామం వచ్చేసి కొబాలమిన్. ఈ విటమిన్ను సైనోకొబాలమిన్, మెథల్ కొబాలమిన్, హైడ్రాక్సీ కొబాలమిన్ అని కూడా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాల అభివృద్ధికి బాగా అవసరం పడుతుంది. అందుకే దీన్ని ఎరిథ్రోసైట్స్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. దీని లోపంలో వచ్చే వ్యాధిని పెరిన్షియా అనేమియా అని కూడా అంటారట. ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాల అభివృద్ధి లోపం కనిపిస్తుందట. విటమిన్ B12 ను ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారండి. పేగులో ఉన్న బ్యాక్టీరియాను దీనిని కొంతవరకు తయారు చేస్తుందట. ఎక్కువగా జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలైన కాలేయం, గుడ్లు, పాలు, పాల సంబంధిత పదార్థాల నుంచి బాగా లభిస్తుందట. ఇప్పుడు మనం విటమిన్ B5 గురించి తెలుసుకుందామండి. రసాయక నామం వచ్చేసి ప్లాంటోథైనిక్ ఆమ్లం. దీని లోపం వల్ల అరికాలలో మంటలు, పెరుగుదల లేకపోవడం, వెంట్రుకలు రాగి రంగులోకి మారడం జరుగుతూ ఉంటుందట. ఈ విటమిన్ను ఈస్ట్ ఫ్యాక్టర్, యాంటీ స్ట్రెస్ విటమిన్ అని కూడా అంటారట. ఆకుకూరలు, కాలేయం, పాలు, గుడ్లు లాంటి ఆహార పదార్థాల నుంచి ఇది బాగా లభిస్తుందండి. విటమిన్ B7, రసాయక నామం వచ్చేసి బయోటిన్. బ్రెయిన్ ఫుడ్, విటమిన్ హెచ్, గుడ్డు తెల్లసొన, గాయం నుంచి రక్షించే విటమిన్ అని చాలానే పేర్లున్నాయండి. దీని లోపంతో డర్మటైటిస్, కండరాల నొప్పులు, పెరుగుదలలో లోపం కలుగుతాయట. లభించే ఆహారాల పదార్థాలు వచ్చేసి పండ్లు, కూరగాయలు, పాలు, ఆకుకూరలు. చివరిగా మనం మాట్లాడుకోబోయే విటమిన్ వచ్చేసి విటమిన్ B9. రసాయక నామం వచ్చేసి ఫ్లోమిక్ ఆమ్లం. విటమిన్ M అని కూడా అంటారండి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది లోపిస్తే మాగ్నోసైటిక్ ఎనేమియా లేదా మెగాలోబ్లాస్టిక్ ఎనేమియా వ్యాధి వస్తుందట. ఎర్ర రక్త కణాల పరిమాణం పెరగబోయి వాటి జీవితకాలం కంటే ముందుగానే విచ్ఛిన్నమై రక్తహీనత వస్తుందండి. అందుకే ఈ విటమిన్ను యాంటీ ఎనెమిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారట. ఆకుకూరలో B9 ఎక్కువగా ఉంటుందండి. గర్భిణులకు ఫోలిక్ ఆమ్లం చాలా అవసరమైనది. గర్భిణికి ఈ విటమిన్ లోపిస్తే పుట్టబోయే పిల్లల్లో నాడి సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయండి. లిజనస్, ఈనాటి కార్యక్రమంలో మనం విటమిన్ గురించి, పోషకాహారాల గురించి చాలానే విషయాలు మాట్లాడుకున్నాం కదండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలియ కలుసుకుంటానండి. అంటల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, PH, ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూ సొల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఎన్నెన్నో మంచి మంచి విషయాలతో మిమ్మల్నందరినీ ఆకట్టుకునే సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది రేడియో విష్ణు 90.4. మరి ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థం

దురాత్ములలో మనసు ఒక దారి, మాట ఇంకొక దారి, చేతది మరొక దారి అయితే మహాత్ములలో మనోవాకాయ కర్మలకు అన్నింటికీ ఒక్కటే మార్గము అయి ఉంటుంది.

సింహములు, సత్పురుషులు, ఏనుగులు తమ స్థానాన్ని వదిలి వెళ్లి నిగ్రహించుకుని రాగలరు. కాకులు, కాపురుషులు, అల్ప మృగాలు ఇవి తమ చోటును విడవక అక్కడనే ఉంటూ ఉన్నాయి కదా.

అద్దులు గాని శరణాగతులు కాని ఎవరి నుంచి నిరాశులై మరలిపోవురో అతడే శ్లాఘనీయుడు, ఉత్తముడు, సత్పురుషుడు. వాడొకడే మానవులలో ధన్యుడు.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తి లేక అర్థాలను తెలుసుకుందాం.

పని చేయకుండా కాలయాపన చేయడం, ఆశలు పెరగనీయడం, ఫలితాలను సున్న చేయడం, ఇవి విరక్తులైన రాజులకు చిహ్నాలు. రాజోద్యోగులు, అధికారులు కూడా ఈ లక్షణాలనే కలిగి కార్యార్థులను పీడించుట ఎల్ల కాలమునందునూ ఉన్నదని బుద్ధిమంతులు తెలుసుకోగలరు.

రాజులకు ఆజ్ఞా వ్యతిక్రమణమును, బ్రాహ్మణులకు అనాదరణమును, స్త్రీలకు వేరుగా పాన్పును శిక్షలు. ఆయుధ ప్రసక్తి లేకుండా చంపుట అంటే

స్వాతం. సమయాన్ని కనిపెట్టకుండానే ప్రభువుల దగ్గర ఏ మాటనైనా చెప్పిన ఎడల ఎంత తెలివి గలవాడైనను, చనువు మలిమి గలవాడైనను తిరస్కారాన్ని పొందుతూ ఉంటాడు. అనగా సమయము సందర్భము చూసుకుని గాని మంచి మాటను కూడా చెప్పినా లాభము లేదని తెలుసుకోవాలి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన
4: అనుభూతిని
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
5: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్గా ఉండండి, సైబర్ సేఫ్గా ఉండండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
4: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి

పెంచుకారు బ్యాటరీ వరకు. ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
2: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం అభ్యాసం కూసు విద్య తెలుగు పాఠం వింటారు.
1: పిల్లలు, మనం మాట్లాడే తెలుగు భాష గొప్పదనం మీకు తెలుసా? తెలుగు భాష వినడానికి ఇంపైన భాష. అదొక తీయని భాష, అందమైన భాష. అంతేకాదు, మన దేశ భాషల్లోకెల్లా మిన్నైన భాష. ఇంత గొప్పదైన తెలుగు భాష మన మాతృభాష కావడం నిజంగా మన అదృష్టం కదూ. అంతేకాదు, మన తెలుగు భాష ఎన్నో సామెతలకు పుట్టినిల్లు కూడా. మనం మాట్లాడే భాషలో ఎన్నో సామెతలు మనకు తెలియకుండానే దొర్లుతూ ఉంటాయి. ఈ సామెతల్ని మన పూర్వీకులు, అంటే మన తాత ముత్తాతలు, వారి వారి జీవితంలో పొందిన అనుభవాలను సామెతల రూపంలో మనకు అందించారు. అందుకే ప్రతి సామెత వెనుక జీవిత అనుభవాలు ఉంటాయి. మరి వాటినే మనం సామెత చెప్పిన కథలు అంటుంటాం. ఇలాంటి ఓ సామెత చెప్పిన కథను ఈరోజు మనం విందాం, సరేనా? అనగనగా ఒక రాజు, చాలా పరాక్రమవంతుడు, కత్తియుద్ధంలో కడు నేర్పరి. అతని పట్టపురాణి అందమైంది, తెలివైంది. అంతేకాదు, రాజుగారికి మంచి సలహాలు ఇవ్వడంలో కూడా నేర్పరి. ఒకరోజు రాత్రి రాణి నిద్రపోతుండగా ఒక కందిరీగా రాణిగారి ముక్కు మీద వాలాలని తిరుగుతోంది.
2: ఏమిటి కందిరీగ గోళ, ఎక్కడి నుండి వచ్చింది ఇది? అమ్మో, ఇది రాణిగారి ముక్కు చుట్టూ తిరుగుతోంది. ముక్కు మీద వాలుతుందా ఏమిటి? రాణి మంచి నిద్రలో ఉంది, నేను ఆమెకు నిద్రాభంగం కాకుండా చూడాలి. నా ఖడ్గంతో ఈ కందిరీగను రెండు ముక్కలుగా చేయాలి. అమ్మయ్యా, కందిరీగ పీడ విరగడయింది, రాణికి నిద్రాభంగం కలగలేదు. అంతే చాలు, ఇక నేను హాయిగా నిద్రపోవచ్చు.
3: మహారాజా, ఈవేళ మీరు ఇంకా లేవలేదు. బయట మంగళవాద్యాలు మీకు మేలుకొలుపు పాడుతున్నాయి. సభకు వెళ్లే వేళవుతోంది. ఏమిటి, మీ ఆరోగ్యం సరిగా లేదా?
2: ఈ రాజావారు రాత్రి మహారాణి గారికి నిద్రాభంగం కలగకుండా కాపలా కాశారు, అది సంగతి. అందుకే లేవడం కొంచెం ఆలస్యమైంది.
3: ఏమిటి, నాకు నిద్రాభంగం కలగకుండా మీరు కాపలా కాశారా? చోద్యంగా ఉంది.
2: ఆహా, చోద్యమే? రాత్రి నేను చేసిన పని ఇంకా చోద్యమైనది.
3: ఏమిటప్పా అంత చోద్యమైన పని?
2: చెప్తాను వినండి. రాత్రి మీరు నిద్రపోతుండగా ఒక మాయదారి కందిరీగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ జుయీహిమని శబ్దం చేస్తూ మీ ముక్కు చుట్టూ తిరగడం చూశాను. అది మీ ముక్కు మీద వాలి మీకు ఎక్కడ నిద్రాభంగం కలిగిస్తుందోనని భయపడ్డాను. అందుకే కత్తి దూసి ముక్కు మీద వాలబోతున్న ఆ కందిరీగను అతి నేర్పుతో రెండు ముక్కలుగా ఖండించి వేశాను. నిద్రపోతున్న మీకు ఇదంతా తెలియదుగా. ఇంత నేర్పుతో ఎవ్వరూ చేయలేని పని మేము చేసినందుకు మీకు సంతోషంగా లేదా?
3: మీరన్నట్లు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఆ పని ఎవ్వరూ చేయలేనిది మాత్రం కాదు.
2: ఎందుకని?
3: మహారాజా, మీరు కత్తి విద్యలో ఆరితేరినవారు. ఈ పని మీరు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాగే కత్తి విద్యలో ఆరితేరిన ఎవరైనా ఇటువంటి పనులు సునాయాసంగా చేస్తారు. అంతేకాని ఎవరికీ సాధ్యం కాని పని అంటే మాత్రం నేను ఒప్పుకోను. అభ్యాసం చేయాలే కాని ఏ విద్య అయినా తేలికే.
2: మహారాణి, మీ మాటలకు నేను ఒప్పుకోను. అన్ని పనులు అందరికీ సాధ్యం కావు, అంతే. మేం సాహసంతో చేసిన పనిని మెచ్చుకోకుండా అది ఎవరికైనా సాధ్యమేనని పంతాలు పలుకుతున్నారు. ఇవి కాని మాటలు.
3: లేదు మహారాజా, ఇవి ఉన్న మాటలే. ఈ ప్రపంచంలో ఏదైనా సరే సాధించాలి అనుకునే వారికి అసాధ్యం ఏదీ లేదు అని అంటున్నాను.
2: అలాగైతే మాతో పందెం కాస్తారా? సాధ్యం కాదని నేను, సాధ్యమేనని మహారాణి వారు.
3: అలాగే మహారాజా, ఏ పందెం కాసి మీకు నేను అన్న మాటను రుజువు చేసుకోగలను చెప్పండి.
2: అయితే వినండి, మన గుర్రపుశాలలో ఇంతవరకు ఎవ్వరికీ లొంగని ఒక పొగరుబోతు గుర్రం ఉంది. దాని మీద ఎక్కి స్వారీ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు.
3: ఆహా,

0: నుంచో అలాగే ఉన్న ఆ గుర్రాన్ని మీరు లొంగదీసి దానిపై మీరు స్వారీ చేయగలరా? అది మీకు సాధ్యమేనా?
1: అలాగే మహారాజా, కానీ నాకు ఓ 6 నెలల సమయం ఇవ్వండి, సాధిస్తాను.
0: సరే, అలాగే కానివ్వండి, మీకు 6 నెలల గడువు. ఈ 6 నెలల్లోగా మీరు ఆ గుర్రాన్ని స్వారీ చేయగలగాలి. మీకు సహాయంగా మన సేవకులు ఉంటారు. ఈరోజు నుండి 6 నెలల తరువాత మన పందెం సంగతి గుర్తు చేస్తాను. ఈలోగా పందెం సంగతి మర్చిపోరుగా.
1: లేదు మహారాజా, ఎలా మర్చిపోతాను? అందులోనూ మహారాజు గారితో పందెం.
0: వేసింది మహారాణి గారే కదా.
1: ఎవరక్కడ?
2: చిత్తం మహారాణి.
1: నేను గుర్రపుశాలకు వెళ్ళి అక్కడ ఉన్న పొగరుబోత గుర్రాన్ని పరిశీలించాలి. నువ్వు నాతో గుర్రపుశాలకు రావాలి.
2: అలాగే మహారాణి. మహారాణి గారు, ఇదే మన గుర్రపుశాల. ఇదిగో ఇదే ఆ పొగరుపోతు గుర్రం. ఇతడు గోపన్న, గుర్రపుశాల కాపలాదారు.
1: సంతోషం. చూడు గోపన్న, నేను ఈ గుర్రాన్ని మచ్చిక చేసుకుని దానిపై స్వారీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను.
3: మహారాణి, ఈ గుర్రం
1: నాకన్నీ తెలుసు. నువ్వు నాకు ఈ గుర్రాన్ని మచ్చిక చేసుకోవడంలోనూ స్వారీ చేయడంలోనూ సహాయం చేయాలి. అంతే, నేను ఈ రోజు నుంచి రోజు గుర్రపుశాలకు వస్తుంటాను.
3: చిత్త మహారాణి.
1: మీ ఇద్దరూ నా వెంట ఉండండి, నేను గుర్రం దగ్గరికి వెళతాను.
2: అలాగే మహారాణి, మీరు ధైర్యంగా వెళ్ళండి, మేము మీకు అండగా ఉంటాం.
1: గుర్రం దగ్గరకు వెళ్ళి మెల్లగా దాని ఒళ్ళు నివ్వుతుంటే ముందు 1-2 సార్లు ఒళ్ళు కదిలించింది. భయపడ్డాను, కానీ ఇప్పుడు కదలకుండా నుంచుంది. అంటే నేను ఈ గుర్రాన్ని మచ్చిక చేసుకోగలననే ధైర్యం వచ్చింది. ఈరోజుకి ఇది చాలు. కొంచెం పచ్చిగడ్డి వేసి వెళతాను, రేపు వచ్చి చూడొచ్చు. రోజురోజుకి గుర్రం నాకు మచ్చిక అవుతోంది, ఇంకా భయం లేదు. రేపు స్వారీ మొదలు పెట్టచ్చు.
4: ఓ గుర్రమా, నువ్వు నాకు నచ్చావు, అందుకే నేను రోజూ నీతో స్నేహం చేయాలని వస్తున్నాను. నువ్వు కూడా నన్నేమీ అనకుండా నన్ను నీ దగ్గరకు రానిచ్చావు. నీకు నేను పేరు పెడుతున్నాను, కళ్యాణి అని. నువ్వు నా కళ్యాణివి. రేపటి నుంచి నేను నీపై స్వారీ చేయాలనుకుంటున్నాను. మనం రోజూ ఎంచక్క బయటకెళ్ళి రావచ్చు, నీకిష్టమేనా?
2: మహారాణి గారు, కళ్యాణి అవునంటూ తలూపింది, చూసారా?
3: అమ్మగారు, ఈ కళ్యాణి మీకోసమే ఇన్ని రోజులుగా ఎవరికి లొంగలేదనుకుంటా.
1: గోపన్న, రేపు కళ్యాణిని స్వారీకి సిద్ధం చేయాలి. జీను తయారు చేయించి తీసుకురా.
3: చిత్తం మహారాణి.
2: గోపన్న, చూసావా మహారాణి వారు ఎంత చక్కగా కళ్యాణిపై స్వారీ చేస్తున్నారు. ఇన్ని రోజులకు కళ్యాణి స్వారీ చేయడానికి లొంగింది.
3: మహారాణి వారు ఎంత పట్టుదలతో సాధించారో తెలుసా? ఇదే ఇంకొక రైతే ఆ గుర్రాన్ని వదిలేసి ఇంకో గుర్రాన్ని తీసుకునేవారు. అవును, నాకు తెలియక అడుగుతాను, మహారాణి వారికి కళ్యాణిపై ఎందుకింత ప్రేమ?
2: ఏంటి, నీకు తెలీదా?
3: ఏమిటి?
2: రాజావారు రాణివారు పందెం కాశారు.
3: దేని మీద?
2: మన కళ్యాణి మీద.
3: ఎందుకు?
2: ఈ గుర్రాన్ని లొంగ తీయడం ఎవరికీ సాధ్యం కాదని రాజావారు, సాధ్యమేనని రాణివారు.
3: మరి రాణివారు సాధించారుగా.
2: అదే కదా, రేపు సోమవారం నాడు సభ ఏర్పాటవుతుంది, అక్కడ రాజావారు పందెం గురించి అందరికీ చెప్తారు.
3: మహారాణి వారు గెలుస్తారుగా.
2: ఇదే కదా మన ప్రజలంతా అనుకుంటున్నారు.
3: వింతగా ఉంది, భలే భలే. అదిగో రాణివారు కళ్యాణ్తో సహా ఇటే వస్తున్నారు. లేలే.
2: మహారాణి వారికి
3: జై. మహారాణి వారికి
2: జై.
1: అప్పుడే జేజేలు కొట్టకండి. ఇవాళే కళ్యాణి స్వారీకి ఒప్పుకుంది, ఇన్ని రోజులకి స్వారీ చేయగలిగాను.

0: మహారాణి వారు కులాసైనా?
1: రాజావారి రాజ్యంలో అందరూ కుశలమే. ఇన్ని రోజులుగా రాజావారి దర్శనమే మాకు కరువైంది, పనుల ఒత్తిడి వలన.
0: అవును మహారాణి, అయినా మీరు కార్యసాధనలో నిమగ్నులై ఉంటారు కదా అని.
1: అందుకే పలకరించడానికి కూడా రాలేదు అంటారు, అవునా?
0: ఇంతకు మీ పందెం విషయం ఎంతవరకు వచ్చింది? 6 నెలల గడువు రేపు ఆదివారంతో పూర్తి అవబోతోంది.

0: సోమవారం సభ ఏర్పాటు అవుతుంది. మరి అందుకు మీరు సిద్ధమేనా?
1: ఆహా, సిద్ధమే. అయినా మహారాజు గారితో పందెం, కానీ పణమేమిటో చెప్పలేదు.
0: మరచి తిని, ఈ పందెం మీకు మాకు మధ్య కాబట్టి పణం కూడా మనిద్దరి మధ్య ఉండాలి.
1: అలాగే
0: ఈ పందెంలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ల మాటను వింటూ వారి సలహాను పాటిస్తూ ఉండాలి, అంతే. మరి సమ్మతమేనా?
1: అంతకంటేనా మహారాజా, అదే 10,000.
2: జేమజేం మహారాజా, మహారాణి గారు గుర్రంతో సహా సిద్ధంగా ఉన్నారు, తమకు తెలియచేయమన్నారు.
0: అలాగే, ఇదిగో వస్తున్నామని చెప్పు, ఇక నీవు వెళ్ళచ్చు.
2: చిత్తం మహారాజా.
0: చారుల వలన తెలుసుకున్నాను, మహారాణి గుర్రాన్ని లొంగదీసుకోవడమే కాకుండా స్వారీ కూడా చేస్తున్నారని. రాణీదే గెలుపు. అంతేకాదు, రాణిగారి పందెం నాకే కాదు, దేశ ప్రజలకు కూడా ఒక మంచి ఆదర్శం కావాలి. సభలో ఇదే చెప్పాలి. మహారాణి, మీరు ఈ గుర్రాన్ని స్వారీ చేయగా చూడాలని మన ప్రజలందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. కానీయండి. శభాష్, మహారాణిదే గెలుపు. మహారాణి, ఈ గుర్రంపై ఇంతవరకు ఎవ్వరూ స్వారీ చేయలేకపోయారు, మీరు ఎలా చేయగలిగారు మన ప్రజలకు మాకు వివరిస్తారా?
1: మహారాజా, ఏ పనినైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఈ లోకంలో అసాధ్యం ఏదీ లేదని మీకు ముందే చెప్పాను. అందుకే మీరు పందెంగా ఈ గుర్రాన్ని, అంటే కళ్యాణిపై స్వారీ చేయగలరా అని సవాలు చేశారు. ప్రయత్నించాను, సాధించాను.
0: అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేశారు, అవలీలగా కళ్యాణిపై స్వారీ చేశారు. గెలుపు మీదే
1: మహారాజా. ఇదే కాదు, ఏ పనైనా అంతే, అభ్యాసం కూసు విద్య. సాధన చేస్తే సాధ్యం కానిదేదీ లేదు, ఎంతటి విద్య అయినా సునాయాసంగా నేర్చుకోవచ్చు. ఇది మన ప్రజలకు ఒక మంచి పాఠం కావాలి. మంచి పనులు సాధించటానికి పట్టుదలతో ముందుకు నడవాలి, సాధించాలి. ఏదైనా ముందు కష్టమైనా అభ్యాసం చేస్తే అది కూసు విద్య అవుతుంది. అసాధ్యం ఏమీ ఉండదు, అన్నీ తేలికే అని తెలుసుకోవాలి.
0: మహారాణి వారు ప్రజలకే కాదు, మహారాజునైన నాకు కూడా చక్కని పాఠం నేర్పారు.
1: ఏమది మహారాజా?
0: అభ్యాసం కూసు విద్య. అభ్యాసం చేస్తే అన్నీ తేలికే అని తెలుసుకున్నాను. అంతేకాదు, కత్తి విద్యలో నేనే గొప్పవాణ్ణి అనే గర్వం కూడా పోయింది మహారాణి.
3: విన్నారా పిల్లలు, ఈ సామెత చెప్పిన కథ? అభ్యాసం కూసు విద్య అనే సామెత ఏమిటో మీకు తెలిసింది కదూ. అభ్యాసం చేస్తే ఏదైనా తేలికే, సాధ్యం కానిది ఏదీ ఉండదు. మీరు కూడా రోజు బడికెళ్ళడం, బడిలో చెప్పిన పాఠాలు చక్కగా వినడం, చదువుకోవడం చేస్తే పరీక్షలంటే అసలు భయమే ఉండదు. అందరూ ఫస్ట్ మార్కులతో పాస్ కావచ్చు. కథలో మహారాణిలాగా మీరు కూడా అందరి మెప్పు పొందవచ్చు. ఏమంటారు? ఈరోజు నుంచి ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలని అభ్యాసం మొదలు పెడతారు కదూ.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం అభ్యాసం కూసు విద్య తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం బాల సేవా సంఘం తెలుగు పాఠం వింటారు.
5: తాతయ్య, తాతయ్య, ఏదో ఉత్తరం వచ్చినట్లుంది తాతయ్య.
6: ఉత్తరమా? ఎవరికిరా?
5: ఏమో, నాకేం తెలుసు, ఇదిగో ఉత్తరం, నువ్వే చూడు.
6: ఒరే రాము, కళ్ళజోడు కాస్త పగిలిపోయింది కదా, కాస్త నువ్వే చూసి చెప్పు, పుణ్యం ఉంటుంది.
5: పుణ్యం పాపం తప్పదు కదా, అయినా ఈ ఉత్తరం కూడా ఇప్పుడే రావాలా, ఆడుకోవడానికి వెళ్లకుండా?
6: అబ్బాబ్బాబ్బా, ఎప్పుడూ ఉండే ఆటలే కదరా, ముందు ఆ ఉత్తరం ఎవరికి వచ్చిందో చూసి చెప్పు.
5: ఈ ఉత్తరం ఎవరికి వచ్చిందో అర్థం కావట్లేదు తాతయ్య.
6: ఓరి పాడవా, ఆ మాత్రం తెలుసుకోలేవా? ఏది ఆ ఉత్తరం ఇలా పట్రా?
5: ఇదిగో తీసుకో.

0: ఇటు చూడు, ఈ ఉత్తరం వెనకవైపు ఇక్కడ ఈ స్టాంప్ కింద ఏమి రాసిందో చదవరా.
1: ఇక్కడ ఏం రాసిందంటే, శ్రీ రామకృష్ణయ్య, కరణం వారి వీధి, నక్కావారి పల్లె, భట్టిప్రోలు మండలం, కృష్ణా జిల్లా అని రాసుంది తాతయ్య.
0: ఏది మళ్ళీ చెప్పు.
1: శ్రీ రామకృష్ణయ్య అంటే నువ్వే కదా తాతయ్య.
0: అవునరా, నా పేరే. అంటే ఆ ఉత్తరం నాకే వచ్చిందన్నమాట. నువ్విప్పుడు ఇక్కడున్న చదివావు చూడు, దాన్నే చిరునామా అంటారు, తెలిసిందా?
1: చిరునామా అంటే ఇదేనా? మొన్న మా మాస్టర్ చెప్తే ఇంకేదో అనుకున్నాను.
0: ఆయన సరిగ్గా చెప్పే ఉంటారా, నువ్వే సరిగ్గా వినుండవు.
1: నువ్వెప్పుడు నన్నే అంటావు.
0: సరే ఆనంద్ గాని, ఎవరు రాశారో, ఎక్కడి నుంచి రాశారో చూడు.
1: బాగానే ఉంది. ఎవరు రాశారో, ఎక్కడి నుంచి రాశారో నాకేం తెలుస్తుంది? నేనేమైనా చూసానా పెట్టానా?
0: చూడకుండానే చెప్పొచ్చు. ఇదిగో ఈ ఉత్తరానికి కుడి చేతి వైపు పై భాగంలో ఏదో రాసింది, చదువు చూద్దాం.
1: ఆ మాత్రం చదవలేననుకున్నావా? అక్కడ విజయవాడ అని రాసి ఉంది, దాని కింద 25/6/96 అని ఉంది.
0: అంటే ఈ ఉత్తరం విజయవాడ నుంచి 25/6/1996 తేదీన రాశారన్నమాట, తెలిసిందా?
1: తెలిసింది తాతయ్య.
0: అయితే ఎవరు రాశారో చెప్పు చూద్దాం.
1: ఇంకెవరు రాసుంటారు? విజయవాడలో ఉన్న లక్ష్మీ అత్తయ్యో, రాజమామయ్యో, లేకపోతే శేషుబాబయ్యో రాసుంటాడు.
0: రాసుంటారు సరేరా, ఈ ముగ్గురులో ఎవరు రాశారో తెలియదు కదా మనకి. ఇదిగో ఇటు చూడు, కుడి పక్కన ఉత్తరం చివర కింద ఏదో రాసింది చూడు.
1: ఇట్లు మీ కుమార్తె లక్ష్మి అని రాసింది అత్తయ్య.
0: అంటే నా కూతురు. అదే మీ అత్తయ్య రాసిందన్నమాట. అది సరే గాని ఏం రాసిందో గట్టిగా చదవరా.
1: గౌరవనీయులైన నాన్నగారికి నమస్కారములు. ఇచ్చట మేమంతా క్షామం.
0: ఏమిటేమిటేమిటి క్షామమా? సరిగ్గా చూడు.
1: ఇచ్చటమేం క్షేమం.
0: క్షేమం కాస్త క్షామం చేసేస్తే ఎట్లాగురా.
1: పొరపాటు అయిపోయింది తాతయ్య.
0: తర్వాత ఏం రాసిందో చదువు.
1: అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. చిరంజీవి వేణు రోజు బడికి పెడుతూనే ఉన్నాడు, కానీ వాడికి చదువు మీద దృష్టి తగ్గిందేమో అని అనిపిస్తోంది. వాడి బళ్ళో ఈ మధ్య అదేదో సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారుట. అప్పటి నుంచి వాడు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అంటూ రోజు ఎక్కడికో అక్కడికి వెళుతున్నాడు. వచ్చి రాగానే ఇంత అన్నం తిని పుస్తకాలు ముందేసుకుని కునికి పాటలు పడుతూ ఉంటాడు. ఏం చేయాలో తోచడం లేదు. వాళ్ళ నాన్న అసలు ఏమీ పట్టించుకోరు. వచ్చే ఆదివారం సేవా సంఘ సభ్యులతో పాటు తను కూడా భద్రాచలం దగ్గర కూనవరం వెళ్తా అని పట్టుబట్టాడు. అక్కడ వరద బాధితులకు వాళ్ళంతా సేవ చేస్తారుట. అయినా వేలిడంత లేడు, వీడేం సేవ చేస్తాడో ఏమో, వద్దంటే వినడం లేదు. దయచేసి మీరు వాడిని కూనవరం వెళ్ళొద్దని ఒక ఉత్తరం రాయండి. మీరు వద్దంటే మాత్రం మానేస్తాడు. మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మని అడిగినానని చెప్పండి. ఇట్లు మీ కుమార్తె లక్ష్మి.
0: బాగానే ఉంది. మొత్తానికి మన వేణు మంచి పనే చేస్తున్నాడన్నమాట.
1: అదేంటి తాతయ్య, అత్తయ్యేమో వాడు సరిగ్గా చదవడం లేదు, అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాడని రాస్తే నువ్వేమో మన వేణు మంచి పనే చేస్తున్నాడన్నమాట అంటావేంటి?
0: మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆ మాట అన్నానరా.
1: చదువుకోకుండా తిరగడం మంచి పనా తాతయ్య?
0: అది మాత్రం మంచి పని కాదు, కానీ మన వేణు చక్కగా చదువుకుంటూ సేవా సంఘంలో చేరి 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నాడు. రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
1: మరి అత్తయ్య అట్లా రాసిందేంటి?
0: మీ అత్తయ్య ఇప్పుడు అంతేరా, విషయం ఏమిటో తెలుసుకోకుండా ఏమేమిటో ఊహించుకుంటుంది.
1: అది సరే కాని తాతయ్య, సేవా సంఘం అంటే ఏంటి?
0: మంచి ప్రశ్న అడిగావురా, చెప్తా విను. పరులకు, ముఖ్యంగా అనుకోని ఆపదల్లో చిక్కుకొని బాధపడేవారికి చేతనైన సేవ చేయాలనే సదుద్దేశంతో పలువురు ఏకమై ఏర్పాటు చేసుకున్న సంఘాన్నే సేవా సంఘం అంటారు. ఇటువంటి సేవా సంఘాన్ని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ వారిలో సేవ చేయాలనే తపన ఉండి తీరాలి.
1: తపన అంటే ఏంటి తాతయ్య?
0: అంటే ఉత్సాహంతో కూడిన కోరిక అన్నమాట. అటువంటి భావన తాపత్రయం గల బాలురు ఏర్పాటు చేసుకున్న సేవా సంఘాన్ని బాల సేవా సంఘం అంటారు. ఇటువంటి సంఘాలు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇందులోని సభ్యులు సేవా దృక్పథం గల ఆయా పాఠశాలల విద్యార్థులే.
1: విద్యార్థులందరూ సభ్యులుగా ఉండొచ్చా తాతయ్య?
0: నిరభ్యంతరంగా ఉండొచ్చురా, కానీ వాళ్లల్లో సేవ

0: సేవాభావం ఉండి తీరాలి. అది లేందే సభ్యులైనా కాకపోయినా ఒక్కటే.
1: అది నిజమే.
0: అవును కదా, పాఠశాల ఉపాధ్యాయులు సేవా సంఘం సభ్యులకు మార్గదర్శకులుగా ఉండి ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ సేవలు చేయాలో వివరంగా చెబుతారు. వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తారు.
1: అసలు వీళ్ళు ఏ విధంగా సేవ చేస్తారు తాతయ్య?
0: వరదలు భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అనేక రకాలుగా నష్టపోతారు. ఇల్లు వాకిళ్ళు కోల్పోయి నిలువ నీడ లేకుండా ఉంటారు. తినటానికి తిండి లేని వాళ్ళు, పలు గాయాలతో బాధపడేవాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఉంటారు. అటువంటప్పుడు బాల సేవా సంఘం సభ్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి చేతనైన సహాయం చేస్తారు. కొందరు బాధల్లో ఉన్న వారిని ఓదారుస్తారు. మరికొంతమంది సభ్యులు గాయపడిన వారిని దగ్గరలో ఉన్న వైద్యశాలల్లో చేర్పిస్తారు. ఇంకొందరు విరాళాల ద్వారా సేకరించిన ధనంతో పాలు, పళ్ళు, దుస్తులు, బియ్యం మొదలైన వాటిని అక్కడ బాధితులకు అందజేస్తారు.
1: నిజంగా ఇది చాలా గొప్ప పని తాతయ్య.
0: మరి ఏమనుకున్నావు, పిల్లలమైనా మేము ఎందులోనూ తీసిపోము, మీకు మేమున్నాము అనే భావాన్ని వాళ్ళకి కలిగిస్తారు. వాళ్ళు త్వరలో కోలుకునేందుకు తోడ్పడతారు.
1: చిన్న చిన్న పిల్లలు ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను తాతయ్య.
0: మనసుంటే ఎంత పెద్ద పెద్ద పనులైనా చెయ్యొచ్చురా. అసలు ఏం చెయ్యాలన్నా ముందు క్రమశిక్షణ కావాలి. ఇతరుల పట్ల దయ, గౌరవం, ఆదరభావం కలిగి ఉండాలి. కులమతాలకు అతీతులై ఉండాలి.
1: నిజమే మరి, ఇటువంటి లక్షణాలు లేకపోతే ఏ పని చేయలేము.
0: సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సభ్యులు సామాన్యంగా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. చక్కటి క్రమశిక్షణతో మెరుగుతారు. అవసరమైనప్పుడు ఈలల ద్వారా, చేతి సంజ్ఞల ద్వారా మాట్లాడుకుంటారు. ఆపదల్లో ఉన్న వారిని ఆదరించి సేవ చేయటమే వారి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వాళ్ళు అవసరాన్ని బట్టి రాత్రింబగళ్ళు సదా సిద్ధంగా ఉంటారు.
1: తాతయ్య, మరి మన వేణు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడా?
0: మన వేణునే కాదు, వాడిలాంటి పిల్లలు ఎందరో సేవాదళ సభ్యులై సేవా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇదిగో మొన్న మన వేణు రాసిన ఈ ఉత్తరం చదివితే అన్ని విషయాలు నీకే తెలుస్తాయి.
1: ఏమిటి, మొన్న మన వేణు ఉత్తరం రాశాడా? మరి నాకు చెప్పలేదు తాతయ్య.
0: చెప్పేందుకు, అసలు నువ్వు ఇంట్లో ఉంటేనే కదరా. ఎప్పుడు గోటి బిళ్ళ, కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకోవడంతో సరిపోతుందాయా నీకు? పోన్లే, ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది. ఇదిగో చదువు.
1: ఇడి, నేను చదువుకుంటాలే.
0: ఇదిగో.

0: మధ్య మా వాడలో అతిసార వ్యాధి వ్యాపించినప్పుడు మా సేవాదళ సభ్యులు బాధితులకు అనేక విధాలుగా సేవ చేశారు. పరిశుభ్రత ఆవశ్యకతను గురించి వివరించి మన ఇంటి పరిసరాలు ఏ విధంగా ఉంచుకోవాలో స్వయంగా చేసి చూపించారు. వైద్యుల సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించాం. పిల్లలకు ఉచితంగా టీకాలు వేయించాం. ఒకసారి మా పక్కవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎంతో మంది ప్రజలు తమ ఆస్తిపాస్తులను కోల్పోయారు. మా వాడలోని పెద్దల సహకారంతో అగ్ని ప్రమాద బాధితులకు 3 రోజుల పాటు ఉచితంగా ఆహార పొట్లాలని పంచిపెట్టాం. ఏమిటో అనుకున్నాను కానీ తాతయ్య, మన వేణు వాళ్ళు మంచి మంచి పనులే చేస్తున్నారు.
1: వాళ్లే కాదు, వాళ్ళ మాదిరిగా అందరూ చెయ్యాలి. ఆ తర్వాత ఏం రాశాడో చదువు.
0: హైదరాబాద్లో అల్లర్లు జరిగినప్పుడు మా సేవా సంఘ సభ్యులతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ అల్లర్లలో గాయపడిన వారిని వైద్యశాలలో పరామర్శించాము. వారికి పళ్ళు, పాలు, రొట్టె ముక్కలు కూడా పంచాము. ఈ విధంగా ఏ వేళలోనైనా ఎక్కడైనా సరే అందరికీ సహాయపడమే మా బాల సేవా సంఘం ఉద్దేశం. వచ్చే వారం మేము భద్రాచలం సమీపంలోని కూనవరం దగ్గరకు వెడుతున్నాం. గోదావరి వరదలకు అచ్చటి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మా మాస్టారు చెప్పారు. అక్కడ మా సేవా సంఘం క్యాంపు ముగిసిన తరువాత అచ్చటి విశేషాలతో మళ్ళీ ఉత్తరం రాస్తాను. అమ్మమ్మకు నమస్కారములు, రాముని అడిగినానని చెప్పండి. ఇట్లు మీ మనవడు వేణు.
1: ఇప్పుడు చెప్పు, మన వేణు మీ అత్తయ్య వ్రాసినట్టు చదువుకోకుండా అక్కడా ఇక్కడా తిరుగుతున్నాడంటావా?
0: లేదు తాతయ్య, అత్తయ్య అసలు విషయం తెలియక పొరపాటు పడి ఉంటుంది. అంతే, మన వేణు నిజంగా బంగారు కొండే.
1: నువ్వన్నట్టు వాడు నిజంగా బంగారు కొండేరా? కానీ నువ్వు కూడా వేణులాగా బంగారు కొండవైతే బాగుంటుంది.
0: నేను అదే అనుకుంటున్నా తాతయ్య. వేణులాగా నేను కూడా మా పాఠశాల బాల సేవా సంఘంలో సభ్యుడిగా చేరాలనుకుంటున్నాను.
1: శభాష్, ఒకసారి సభ్యుడిగా చేరావంటే మళ్ళీ వెనక్కి తగ్గకూడదు. ఎవరైనా సరే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలే గాని వెనుకంజ వేయకూడదు.
0: నేను మాటంటే మాటే, నువ్వే చూస్తావు కదా.
1: నీ సంగతి నాకు తెలుసురా. అది సరే గాని లక్ష్మీ అత్తయ్య వేణుబావలు వ్రాసిన 2 ఉత్తరాలు చదివావు కదా. ఉత్తరం వ్రాసే పద్ధతులు గమనించే ఉంటావు కదా. ఇప్పుడు నువ్వు ఉత్తరం వ్రాసే పద్ధతులు ఏమిటో చెప్పరా చూద్దాం.
0: ఉత్తరం వ్రాసే పద్ధతులా?
1: అవునరా, ఉత్తరం వ్రాసే పద్ధతులే. అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే సరైన పద్ధతిలో నువ్వు ఎవరికీ ఉత్తరం వ్రాయలేవు.
0: వేణుబావ ఉత్తరం చూసి చెప్తా తాతయ్య.
1: సరే చెప్పు.
0: ముందుగా కుడి చేతి వైపు పైభాగంలో ఉత్తరం మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో ఆ ఊరి పేరు రాసి కామా పెట్టాలి. ఆ తరువాత ఉత్తరం మనం ఏ రోజు రాస్తున్నామో ఆ రోజు తేదీ వేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ తరువాత ఎడం చేతి వైపు పైభాగంలో మనం ఎవరికి ఉత్తరం రాస్తున్నామో వారిని సంబోధిస్తూ రాయాలి.
1: బాగుందిరా. ఆ తర్వాత ఏం రాయాలో చెప్పు.
0: మన క్షేమ సమాచారాలు రాసి ఆ తరువాత మనం రాయదలుచుకున్న విషయాన్ని రాయాలి.
1: అంతా బాగుందిరా. తర్వాత ఏం చేస్తాం? చిరునామా రాస్తాం. చిరునామా అంటే ఏమిట్రా?
0: చిరునామా అంటే మనం ఎవరికి ఉత్తరం రాస్తున్నామో వాళ్ళ పేరు ముందుగా వ్రాయాలి. ఆ తరువాత దాని కింద వాళ్ళ ఇంటి నంబరు వేసి, దాని కింద వాళ్ళ వీధి పేరు, దాని కింద వాళ్ళ ఊరి పేరు, దాని కింద వాళ్ళ జిల్లా పేరు వ్రాయాలి. ప్రతి దాని చివర కామా పెట్టుకుంటూ వచ్చి జిల్లా పేరు తర్వాత మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలి.
1: ఇక్కడ నువ్వు విషయం గమనించాలరా. ఏమిటంటే చిరునామా వ్రాసేటప్పుడు మనం చివరగా పిన్కోడ్ నెంబర్ కూడా వెయ్యాలి.
0: తెలిసింది తాతయ్య.
1: నువ్వే కాదు, నీలాంటి పిల్లలందరూ ఉత్తరం వ్రాసే పద్ధతులు నేర్చుకోవాలి. తాము నేర్చుకున్న విషయాల్ని తెలియని వారికి వివరించాలి. అప్పుడే ప్రతి వాళ్ళు ఉత్తరం వ్రాసే పద్ధతులు నేర్చుకోగలుగుతారు. సరే సరే, ఇక వెళ్ళి ఆడుకో.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం అభ్యాసం కుసు విద్య మరియు బాల సేవా సంఘం తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్.

மங்கவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4.
1: నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే ఈరోజు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. గోదావరి జిల్లాలంటేనే మీకు తెలియంది కాదు పుణ్యక్షేత్రాలకి పుట్టినిల్లు. ఏ జిల్లా చూసుకున్నా, ఇటు తూర్పుగోదావరి చూసుకున్నా, అటు పశ్చిమ గోదావరి చూసుకున్నా, ఆలయాలు కోకొల్లలు. ప్రతి గ్రామంలో కూడా ఆలయం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదేమోనండి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక ఊర్లో అయితే ఇంచుమించు 20 ఆలయాలు ఉన్నాయండి. అదే కండవల్లండి. కండవల్లిలో సుమారు 20 ఆలయాలు ఉన్నాయండి. అలాగా ప్రతి గ్రామంలో కూడా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో అమ్మవారి ఆలయాలు కావచ్చు, లేదా ఏదైనా స్వామి ఆలయం కావచ్చు. ఎందుకంటే భక్తి పార్వశ్యంతో గోదావరి జిల్లాలు గోదావరి ప్రవాహంలా ఎప్పుడూ కూడా పొంగి పొర్లుతూ ఉంటుందండి. అందుకేనేమో తూర్పు పశ్చిమ గోదావరిలు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటాయి. కరువు కాటకాలు తక్కువ ఇక్కడ. ఒకప్పుడైతే కరువు కాటకాలు ఉండేవిలేండి, అనతి కాలంలోనే అవి రూపుమాపోయాయి. ధవళేశ్వరం బ్యాన్ నిర్మించడంతో మనకి సమృద్ధిగా పంటలు పండటం, అలాగే గోదావరి జిల్లాలు సుభిక్షంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ ఊరికినే జరగవండి. ఇలాంటి పుణ్యక్షేత్రాలు, మహిమలు, స్వాములు దయ, ఇవన్నీ కూడా మనకి ఇంతటి భాగ్యాన్ని కల్పిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ఈరోజు మాట్లాడుకునే క్షేత్రం అయితే గోదావరి జిల్లాలోనే రాజమండ్రికి 47 కిలోమీటర్ల దూరంలోని విమానాశ్రయానికి, అలాగే కాకినాడకి 64 కిలోమీటర్ల దూరంలో, అమలాపురానికి అయితే 39 కిలోమీటర్ల దూరంలో, ఇక అటు నుంచి వైజాగ్ నుంచి వచ్చేవారికి తుని నుంచి అయితే 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రం ర్యాలీ. అపురూపమైన జగన్మోహిని కేశవ స్వామి అద్భుత రూపమే ర్యాలీ ప్రత్యేకత. ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి కారణం కూడా ఆయనేనండి. ఇక్కడ ఈ ద్విముఖ రూపాన్ని దర్శించి తరించేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారండి. దాంతో ఈ ఆలయానికి కూడా దక్షిణ భారతదేశంలోనే అత్యంత పేరెన్ని గన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి శిల్పంలో జీవం ఉట్టిపడే నైపుణ్యం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుందండి. మనం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తుంటే

జీవరూపమా ఇది? ఒక స్వామి మనకి ప్రత్యక్షమే అలా నిలబడ్డా అన్నట్టుగా అనిపిస్తుందండి. అంతే తప్ప అది ఒక శిలలాగా, ఒక శిల్పంలాగా మనకు చూసేవారికైతే అనిపించదు. అంత సజీవంగా, అంత శిల్పంలో జీవం ఉట్టిపడే నైపుణ్యం చాలా శిల్పులు అంత గొప్పగా మలిచారనుకోవచ్చు. అదండి దాని ప్రత్యేకత. ఇక ఆత్రేయపురం మండలంలోని ఈ పుణ్యక్షేత్రానికి ర్యాలీ అని పేరు రావటానికి అనేక కథనాలు, రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఊరికి కూడా ఆ ఊరి ప్రాముఖ్యత పలు రకాలుగా ఉంటుందండి. ఒక రకంగా ఉండదు, పలు రకాలుగా ఉంటుంది, అనేక రకాలుగా. ఒకరైతే ఒక రకంగా చెప్తారు, మరొకరు మరొక రకంగా చెప్తారు. ఏది ఏమైనా ఈ ర్యాలీ అనే ఊరికి కూడా ఆ ర్యాలీ అనే పేరు ఏర్పడటానికి అనేక కథనాలు అయితే ఉన్నాయి. అందులో గౌతమి వశిష్ఠ ఉభయ నదీ పాయల మధ్య గల ర్యాలీ గ్రామానికి, అంటే ఈ రెండు నదుల మధ్య ఉందండి ఇది, గౌతమి వశిష్ఠ, ఈ రెండు నదుల మధ్య, ఈ రెండు నదుల పాయల మధ్య గల ర్యాలీ గ్రామానికి చోళరాజులు అలాగే ద్రావిడ బ్రాహ్మణ సంఘంతో వచ్చి కోట ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ కందకం తవ్వించారంట. ఆ కారణంగానే ఆ కందకానికి చోళరాజులు సముద్రం అని పేరు వాడుకలో ఉంది. ర్యాలీలో కొండల వంటి దెబ్బలు, అగాధం లాంటి గోతులు ఉండటం ఇందుకు నిదర్శనంగా కూడా మనకు పేర్కొంటున్నాం. పురాతన చరిత్ర మనం చూసేటప్పుడు చాలా చోట్ల మనకి ఆ ఆనవాళ్ళు, పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే కొన్ని కనిపిస్తాయి. అలాగే అప్పట్లో కోట ఇవన్నీ కట్టారనడానికి కొన్ని గొయ్యలు, అలాగే కొండల్లాంటి ప్రాంతం, ఇవన్నీ కూడా అక్కడ ఉండటంతో నిజంగా ఇక్కడ గతంలో చోళరాజులు ఇలాంటి ఏర్పాట్లు చేశారేమో అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. క్రీస్తు పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేదంట. నిజంగా చెప్పాలంటే ఏ ప్రాంతమైనా కానీ పూర్వం ఇంత జనసందోహం లేదు, ఇంత రాతి కట్టడాలతోటి ఎక్కడికక్కడ జంగిల్లా, ఇప్పుడైతే ఏమంటారు దీన్ని, రాతి స్టోన్ జంగిల్స్ అయిపోయినాయి ఎక్కడికక్కడ కూడా. రాతి కట్టడాలు, చెట్లన్నీ కొట్టేశారు, కొట్టేసి ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టేశారు. దాంతో ఎక్కడికక్కడ మనకి చెట్లు అయితే మాయమైపోయాయి. అలాగే ఒకప్పుడు ప్రతి ప్రాంతం కూడా అటవీ ప్రాంతంగానే ఉండేది. అలాగ దట్టమైన అడవులతో ఉండే ఈ ప్రాంతంలో విష్ణు భక్తుడైన విక్రమదేవుడు ఈ ప్రాంతానికి వేటకు వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడంట. ఆ సమయంలో నిద్రపోతున్న ఆయనకి మహావిష్ణువు కనబడి, నేను స్వయంభూ రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నాను, నువ్వు కర్రతో రథం చేయించి దానిని లాగుకుంటూ వెళుతుంటే రథశీల పడిన చోట తవ్విస్తే విగ్రహం కనపడుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడంట. మహావిష్ణువు విక్రమదేవుడికి వేటకు వచ్చి అలసిపోతే ఆయనకి కలలో కనిపించి, నాయనా నేను ఈ ప్రాంతంలో స్వయంభూగా ఉన్నాను, నువ్వు ఒక రథాన్ని చెక్కతో చేయించి దాన్ని లాగుకుంటూ వెళ్ళు, ఏదైతే చక్రం శీల ఉంటుందో రథశీల, అది పడిపోయిన చోట తవ్వించావనుకో అక్కడ నా విగ్రహం కనపడుతుందని చెప్పి మాయమైపోయాడంట. భగవంతుని ఆదేశం మేరకు విక్రమదేవుడు రథం చేయించి లాగుచుండగా రథశీల పడిన చోట విగ్రహం దొరికినట్లు, ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఆయన మహావిష్ణు చెప్పినట్టుగానే చేశారు. అలాగే విగ్రహం కూడా అదే ప్రాంతంలో లభించడంతో అదే ప్రాంతంలో ఆలయాన్ని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం కూడా నిర్మించారంట. రథశీల పడటం వల్లే ర్యాలీ అనే పేరు వాడుకలోకి వచ్చిందనేది ఒక వినికిడి. రథం, రథశీల ఏదైతే ఉందో అది ఆ పడిన చోట విగ్రహం దొరకటం, రథశీల పడిపోవడం, ఇవన్నీ కారణాలతోటి ఆ ఊరికి ర్యాలీ అని పేరు వచ్చిందనేది అందరూ అనుకునే మాట. ఇక్కడ ఒక దేవాలయంలోనే నంది రూపం మరో దేవాలయంలో కనబడటం అసాధారణంగా ఈ విషయాన్ని చెప్తారు. ఎందుకంటే ఒక దేవాలయంలో ఉన్న నంది రూపం మరో దేవాలయంలో కూడా కనపడుతుంది. ఇది మరి చాలా చిత్రం కదండి. ఇలాంటివి చూస్తే మనకి ఇదేంటిది, ఇంత అసాధారణంగా ఎలా జరుగుతున్నాయి అనుకుంటాం మనం. అలాగే ఇక్కడ జరుగుతుందంట. దాని కారణంగానే చాలామంది ఆశ్చర్యపోతారు.
ఈ ఆలయ నిర్మాణం కూడా క్రీస్తు శకము 11వ శతాబ్దం శివార్లో జరిగినట్టుగా మనకు

అక్కడ చరిత్ర చెప్తుంది. అక్కడ ఉన్న పలకాలను బట్టి, శిలా పలకాలను బట్టి మనకు తెలుస్తుంది. అయితే కాశీ, అయోధ్య, పండరీపురం, రామేశ్వరం, బృందావనంలో లేని విశేషం ఈ ఆలయంలో ఉన్న మూర్తిలో ఉంది. 5 అడుగుల ఎత్తుగల శాలగ్రామ శిలలో సాక్షాత్తు స్త్రీ పురుష ఉభయాత్మక రూపంలో ఈ క్షేత్రంలో దర్శనమిస్తుంటారు. 5 అడుగులు గల ఆ శాలగ్రామ శిలలో సాక్షాత్తు స్త్రీ పురుష ఉభయాత్మక రూపంలో ఈ జగన్మోహిని కేశవస్వామి మనకి కనిపిస్తారంట. దాంతో ఈ ముందు భాగం ఏమో పురుష రూపంలో ఉంటుంది, వెనక భాగం ఏమో స్త్రీ రూపంలో ఉంటుందండి. ఒకే శిలలో ఈ విధంగా దర్శనమివ్వటం మనకి చాలా అరుదు. ఎక్కడో కాశీ కానీ, అయోధ్య కానీ, పండరీపురం కానీ, రామేశ్వరం కానీ, బృందావనంలో కానీ లేని విశేషం ఇక్కడ మనకి ఈ ర్యాలీ అనే గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామిలో మనకు కనిపించడంతో భక్తులు కూడా రోజు రోజుకి తండోపతండాలుగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి చుట్టూ కూడా దశావతారాలు. వీటి వైభవాన్ని నారద తుమ్మురలను గానం చేస్తున్న వైనం చూడముచ్చటగా ఉంటుంది. వీటి వైభవాన్ని కూడా నారద అలాగే తుమ్మురలు వాళ్ళు గానం చేస్తున్న వైనం చుట్టుపక్కల అదే ఆ విగ్రహం చుట్టూ కనిపించేవి కూడా మనకు చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. జగన్మోహిని కేశవ స్వామి అవయవాలు సజీవ సౌందర్యానికి సంకేతాలుగా దర్శనమిస్తుంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు స్వామి ఒక శిల రూపంలో ఉన్నట్టుగా మనకైతే కనిపించరు. అక్కడ సజీవంగా మన ముందు సాక్షాత్కరించినట్టుగా మనకి మన ముందు ప్రత్యక్షమైనట్టుగా ఆయన కనిపిస్తుంటారు. దాంతో భక్తులు కూడా తన్మయత్వంతో స్వామిని దర్శించుకుంటారంట. ఒక్కసారిగా మనకి స్వామి మన కళ్ళెదుటే ప్రత్యక్షమయ్యాడా అన్నట్టుగా ఉండేటప్పటికి ఎవరికైనా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యం కదండి అది. ఒక్కసారిగా స్వామి మన ముందు శిల రూపమా ఇది, లేక సజీవ రూపమా, ప్రత్యక్షమయ్యారా అనే విధంగా ఉండటంతో ఆ స్వామిని చూసేందుకు కూడా చాలామంది ఎక్కువసేపు నిశ్చేష్టులై అక్కడ ఒక్కసారిగా షాక్కు గురైనట్టుగా ఉండిపోతారంట. శ్రీ చరణ యుగల మధ్యంలో గంగాదేవి, ఆ విగ్రహం నుండి గండీక గంగ ప్రవహించడం కూడా ఆశ్చర్యక విషయం. ఇప్పుడు గంగాదేవి విగ్రహం ఉందండి, ఆ విగ్రహం నుండి కూడా గండీక గంగ ప్రవహించడం ఆశ్చర్యకర విషయం. అక్కడ గంగ కూడా ఆ విగ్రహం లోపల నుంచి ప్రవహించడం కూడా ఇది ఒక విశేషంగా మనం చూడవచ్చు. ఒక సమయంలో శంకరుని కౌగిలికి మోహిని శరీరం నుంచి ప్రసరించిన చెమటను ఆ గండికి గంగగా అభివర్ణిస్తారంట. ఎవరైతే శంకరుని కౌగిలికి మోహిని ఎవరైతే మోహిని ఉన్నారో, మోహిని శంకరుడు కౌగులించుకున్న సందర్భంలో ప్రసరించిన చెమటను చెమట రూపంలో వచ్చిన దాన్నే ఒక గంగగా అభివర్ణిస్తారంట. ఆమె శరీరం పైనుంచి వచ్చే ఆ గండీక గంగగా అభివర్ణిస్తారంట. శివాలయంలో అభిషేకం చేసిన గంగ శంకరుని కామదాహానికి అంతకంతకు హరించుకుపోతుంది. గర్భాలయంలోని ఉదకం బయటకు కానీ కిందకు కానీ పోవడానికి మార్గం లేదు. కేశవాలయంలో గంగ ఊరుతూ ఉండటం, శివాలయంలో గంగ హరించుకుపోవటం అత్యంత ఆశ్చర్యకర విషయం అండి. ఎంత గొప్ప విషయం! మనం నిజంగా ఆ గర్భగుడిలో అభిషేకం చేసిన గంగ శంకరుని కామదాహానికి అంతకంతకు హరించుకుపోతున్నట్టుగా అనిపిస్తుందంట. గర్భాలయంలో ఉదకం బయటికి కానీ కిందకు కానీ పోవడానికి మార్గమే లేదు. కేశవాలయంలో గంగ అలా ఊరుతూనే ఉండటం, శివాలయంలో గంగేమో హరించుకుపోవటం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలండి ఇవన్నీ కూడా. ఈ గ్రామంలో విష్ణు ఆలయం జగన్మోహిని కేశవస్వామి, తూర్పు ముఖంగానేమో శివాలయం ఉమా కమండలేశ్వర స్వామి, పడమర ముఖంగానేమో ప్రపంచంలోనే ఏకైక స్థలం ర్యాలీ క్షేత్రంగా పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే మనకి ర్యాలీ అనే క్షేత్రం చాలా గొప్ప క్షేత్రంగా, ఎక్కడ కాశీ, అయోధ్య, పండరీపురం, రామేశ్వరం, బృందావనం లేని చోట ఉన్న విశేషం ఈ క్షేత్రంలో ఉండటంతో ఈ క్షేత్రానికి దర్శించుకునే భక్తులు రోజు రోజుకు అధికమవటమే కాదు, ఈ క్షేత్రం కూడా ప్రపంచ ప్రఖ్యాతిగా

ఇప్పటికీ ఉందంటే అంత గొప్ప విషయాలు ఈ క్షేత్రంలో ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. నిజంగా ర్యాలీ దర్శించాలంటే అదృష్టం కూడా ఉండాలండి. ప్రతి క్షేత్రానికి మనం వెళ్ళేటప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు మనం అక్కడ ద్వారాల మీద ఉంటాయి పునఃప్రాప్తి రస్తు, పునర్దర్శనం వస్తు అని ఉంటాయండి. ఎందుకంటే మళ్ళీ మనం స్వామిని దర్శించుకోవాలన్నా మనకి అదృష్టం ఉండాలి. అంతే తప్ప మనం ఫలానా రోజుని స్వామిని దర్శించుకోవాలనుకున్నట్టుగా అయిపోవండి అన్నీ. మనకి స్వామి మళ్ళీ మనకు అనుగ్రహిస్తేనే ఏ స్వామి అయినా కానీ మనం మళ్ళీ దర్శించుకోగలం. ఆ అదృష్టం ఉండాలండి. అందుకే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని రాసి ఉంటుంది. చాలామంది భక్తులు వచ్చేటప్పుడు కూడా చదువుతూ ఉంటారు, నిజంగా స్వామి మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి నిన్ను దర్శించుకునేలా చేయి స్వామి అని చెప్తూ అనుకుంటూ ఉంటారు, మనసులో అనుకుంటూ ఉంటారు. చూసారా, ర్యాలీ మనకి అతి తక్కువ దూరంలో గోదావరి జిల్లాల మధ్యలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి మనకి ఎంతో సమయం పట్టదండి. ఆదివారం వస్తే చాలు, మనకి గోదావరి జిల్లా వాసులు ఒక పూట సమయాన్ని కేటాయిస్తే మనకి ఈ క్షేత్రాన్ని అయితే దర్శించుకుని రావచ్చు. దూర ప్రాంతాల వారైతే హైదరాబాద్ కానీ ఇటు ఇతర ప్రాంతాల వారు, హైదరాబాదు, విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి, తెలంగాణ వంటి ప్రాంతాల నుంచి రావాలంటే ఖచ్చితంగా 2 రోజులు సమయం, ఒక రోజు రావటానికి, ఒక రోజు వెళ్ళటానికి అవుతుంది అనుకోండి. ఏమైనా ప్రయాణ సౌకర్యానికైతే ఇబ్బంది లేదండి. ర్యాలీ క్షేత్రానికి వెళ్ళటానికి ట్రైన్ సౌకర్యాలు ఉన్నాయి, అలాగే విమాన సౌకర్యం రాజమండ్రి నుంచి ఉంది, అలాగే బస్సు సౌకర్యం కూడా, బస్సు సౌకర్యాలు అయితే ఇబ్బంది లేదు. అరగంటకి అరగంటకి, గంట గంటకి కూడా రావులపాలెం నుంచి మనకి అమలాపురం నుంచి ఇటు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. మరి మీ పిల్లా పాపలతో ఇలాంటి క్షేత్రాలను కూడా మనకి పిల్లలకి, ముఖ్యంగా ఇంతటి చరిత్ర గల క్షేత్రాలు, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా ర్యాలీ క్షేత్రం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లలకి మాత్రం, ఈ చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా భక్తిభావం నేర్పాలండి. భక్తిభావం, ఆధ్యాత్మికత నేర్పితే వాళ్ళకి క్రమశిక్షణకి ఈ భక్తిభావం అనేది తోడవుతుంది. అది వాళ్ళ చదువులో కూడా ఉపయోగపడుతుందండి. క్రమశిక్షణ అంటేనే భక్తిభావం. భక్తిభావం ఉంటే ఆ పిల్లాడికి క్రమశిక్షణ ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి ర్యాలీ క్షేత్రాన్ని మీ ఈసారి మీ సెలవుల్లో కానీ మీకు ఇప్పుడు ఏదైనా హాలిడే వస్తే ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ షెడ్యూల్లో పెట్టుకుని ఈ క్షేత్రాన్ని దర్శించరండి, తరించండి. ఎందుకంటే ఇటువంటి క్షేత్రాలని ఖచ్చితంగా మనం దర్శించుకోవాలి. మరి ఇది ఈనాటి క్షేత్రం. మరో క్షేత్రంతో మీ ముందుంటా, మరి సెలవు మరి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: మా అమ్మ లేదా నాన్న హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే బ్రతికి ఉండేవాళ్ళు కదా అని మీ పిల్లలు జీవితాంతం.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి

0: ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీబోడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: హెల్మెట్ ను ధరించండి, అది మీకు

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: ఏదో టీ పగలగొట్టు మతికి తీయగరగొట్టు ఎకాయ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ డాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
4: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
6: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
5: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ

0: చెందిన యూరాలజిస్ట్ యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం,
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం, ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును, ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పల్లెకు పోదాం కథ వింటారు. నా పేరు చేతన్, మాది మీ పక్క ఊరే సార్. నా పేరు జగదీష్, మాది మీ ఊరే. నాకెదురుగా కుర్చీల్లో కూర్చుంటూ అన్నారా యువకులు. మీరు నా దగ్గరికి రావడం ఆనందంగా ఉంది. ఊళ్ళో అంతా బాగున్నారా?
3: ఏం బాగు సార్,
2: ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నాడు జగదీష్. మీరిప్పుడు ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా సార్, మీకు పల్లెటూళ్ళంటే చాలా ఇష్టం కదా, ఆ జనారణ్యంలో ఎట్లుంటున్నారు? చేతన్ ప్రశ్న, జగదీష్ జవాబ్ సూటిగానే తెగలాయి. ఎన్నెన్నో జ్ఞాపకాలను తట్టిలేపాయి. కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాను. అవును, అది జనారణ్యమే. ఊళ్ళలో లభించే ప్రేమలు, ఆప్యాయతలు అక్కడ దొరకు. అయినా పిల్లల చదువుల కోసం ఇతర పనుల దృష్ట్యా ఉండక తప్పడం లేదు అన్నాను. ఆ తర్వాత మన ఊళ్ళోనే ఉండండి, మీకు మన ఊరంటే చాలా ప్రేమ కదా అన్నాడు జగదీష్. తప్పకుండా. సరేగాని జగదీష్, నేను చూసినట్లు గుర్తు, కానీ ఎవరి కొడుకువో సరిగ్గా గుర్తుకు రావటం లేదు. నేను మేకల అంజయ్య కొడుకును సార్. మేకల వాళ్ళు మా ఊళ్ళో దళితులు. నా బాల్యంలో దళితులపై ఎంతో వివక్ష ఉండటం గమనించాను. వాళ్ళని గుళ్ళోకి పోనిచ్చేవాళ్లు కాదు, బతుకమ్మ ఆడటానికి కూడా వీల్లేదు. అయ్య బాంచెను, అవ్వ బాంచెను అనుకుంటూనే బతకాలి. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన జగదీష్ ఈరోజు దర్జాగా ఆత్మవిశ్వాసంతో ఉండటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నాకంటే కొంత సీనియర్ మేకల్ నారాయణ. ఆ కాలంలో PUC చదివాడు, మధ్యప్రదేశ్కు పోయాడు. అక్కడే ఉన్నాడా? ఆయన మా చిన్నాయన సార్, అక్కడే స్థిరపడ్డాడు. మరి మీ కుటుంబం? మా అన్న హైదరాబాద్లో రాయ్ యూనివర్సిటీలో రీడర్, నేనిక్కడే ఉద్యోగం చేస్తున్నాను.
3: వెరీ గుడ్.
2: మనూళ్ళలో దళితులు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా?
3: అవును సార్.
2: సరేగాని నాకు పట్టణ జీవితం మీద అంతగా మోజులేదని, పల్లెలంటే ఇష్టమని ఎలా గ్రహించారు? మీ కథల్లోని ప్రతి పాత్రను, సన్నివేశాన్ని

గుర్తించగలం సార్. అవన్నీ మన ఊరు, మన ఊరు లాంటి ఊళ్ళలోంచి తీసుకున్నవే కదా. వాళ్ల మాటలు నన్ను ఆనంద పరవశులు చేస్తున్నాయి. నా ఊరు యాదలెన్నో నా కండ్ల ముందు తిరుగుతున్నాయి. అన్న, తమ్మి, అక్క, చెల్లి, తాత, మనవడు, బావ, బామర్ది, మామ, అల్లుడు, అత్త, కోడలు అని వరుసలు పెట్టుకుని ఆప్యాయంగా పిలుచుకుని ప్రేమానురాగాలు గల మనుషులు ఒకరి అవసరాల్లో ఒకరు ఆదుకుని మంచి గుణాలు ఇంటికొచ్చిన మనిషికి కండలగలది కలో గంజో కడుపు నిండా తినిపించి దాతృత్వాలు నన్ను వివసన చేస్తున్నాయి. నేనాడిపడిన స్థలాలు, ఎగురుతూ దుముకుతూ గంతులేసిన చేళ్ళు చెలుకలు, ఈత కొట్టిన చెరువు, ఎక్కిదుముకిన గుట్టలు, రాళ్లపై చెక్కుకున్న పేర్లు, చెరువు కట్ట మూలకున్న రామప్పగుడి, మూరవతలున్న బడి, బతుకమ్మ వాగు జ్ఞాపకాలన్నీ కూడా నన్ను వెంటాడుతున్నాయి. సార్, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఊరి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతేలా? చేతన్ మాటలకు నవ్వాను. మా నాన్నతరం పెద్ద మనుషులంతా బాగున్నారా అన్నాను కొద్ది క్షణాలకి. వాళ్ళు చాలామంది చనిపోయారు సార్. మీ చిన్నాయన మెండ రాజయ్య లాంటోళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు మీ తరం వాళ్లే ఊళ్ళో పెద్ద మనుషులన్నట్టు. నేను తాత, మామ, బాపు అని పిలిచే తరం, నన్ను ఆశీర్వదించిన తరం వాళ్ళంతా వెళ్ళిపోయారన్న సత్యం నాకు బాధాకరంగానే ఉంది. సరేగాని ఊరు బాగుందా అన్నాను. ఊరు గురించి మీకు చెప్పేవాళ్ళం కాదు సార్ మేం. మునుపు బాగుందో ఇప్పుడు బాగైందో తెలియదు కానీ చాలామంది వృత్తులు కోల్పోయారు. పొట్టలు చేతుల్లో పట్టుకుని వలసలు పోతున్నారు. చాలా వ్యవసాయాలు మూలకు పడ్డాయి. అంతా ఒడ్లు పెరుగు కలిపినట్టనిపిస్తుంది. ఆ మాటల్లోని సత్యాలు నాకు తెలియనివి కాదు. మీరు ఊరికి పోక చాలా రోజులైందని అనుకుంటున్నారు. మా అమ్మగారు అదే సార్ అన్నాడు చేతన్. అవును, అనేక కారణాల వల్ల, పనుల ఒత్తిడి వల్ల ఈసారి ఊరికి పోక చాలా రోజులైంది. ఓసారి పోయి అందరితోనీ కడుపు నిండా మాట్లాడి రావాలి అన్నాను. మీరు ఊళ్ళ గురించి, జరుగుతున్న సామాజిక, ఆర్థిక, సాంఘిక పరిణామాల గురించి అనేక రచనలు చేశారు. నశిస్తున్న విలువలు, పతనమవుతున్న మానవ సంబంధాలు, వృత్తుల గురించి రాశారు. అయితే ఇటీవల కాలంలో మీరు రాస్తున్న కథలు వెనుకటి కాలమే బాగుంటుందన్న ధోరణి ప్రతిధ్వనిస్తోంది. అంటే మీరు గతం వర్తమానం కంటే గొప్పదని నమ్ముతారా? నన్ను నేను ప్రశ్నింపజేసుకుని ఎన్నెన్నో విషయాలను మననం చేసుకుని ప్రశ్న వేశాడు జగదీష్. ఆ ప్రశ్న నాకు కన్నీళ్లను తెప్పించింది. జవాబు సిద్ధంగానే ఉన్నా భావం చెడకుండా చెప్పడం కొంత కష్టంగానే ఉంది. కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు ఆలోచించాను. నా చిన్నతనంలో నా వాళ్లు అనుభవించిన అవమానాలు, చదువుకోవడానికి నేను పడ్డ కష్టాలు, నీ కొడుకును కూడా చదివిస్తావురా అంటూ మా నాన్నను దొరలు దెప్పడం లాంటివన్నీ జ్ఞాపకం వచ్చి హృదయం భారమైంది. ఈ ప్రశ్న మీకేమైనా బాధ కలిగించిందా సార్ అన్నాడు చేతన్. నోనో, అలాంటిదేం లేదు. నేను మీలాగే పీడిత వర్గం నుంచి వచ్చినవాణ్ణి. చదువుకుంటానికి ఎన్నో కష్టాలు పడ్డాను. గొర్రె కాపర్లుగా మా వాళ్లు పడ్డ అవమానాలు చూశాను. వెట్టి మందులు పెట్టడం తెలుసు. నా బాల్యం కూడా అందరూ పీడిత కులాలి వారి బతుకుల అవమానాలతోనే గడిచింది. అదంతా పీడనతో కూడుకున్నదే. గతం పీడిత జాతుల వారికెప్పుడు గొప్పది కాదు. మనం గెలుచుకున్న జీవితమే, గెలుచుకుంటున్న జీవితమే గొప్పది. మంచి గతమున కొంచెమేనోయ్ అన్న గురజాడ మాటల్ని నమ్ముతాను నేను. మరి మీరు పోతుందనుకున్న మంచి? అయితే ఫ్యూడల్ వ్యవస్థలో కొంత మంచుంది. ఆ కాస్త మంచి గ్రామాల్లోకి రూపాయితనం ప్రవేశంతో బటవాయిమైపోతుంది. ప్రేమలు, దగ్గరితనాలు, బొల్లకూరితనం మచ్చుకు లేకుండా పోతూ మనుషులు యంత్రాలుగా మారుతున్నారన్న బాధే తప్ప గతాన్ని కీర్తించడం నేనే కథలను చేయలేదు. నేనప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా పల్లెలను సమర్థిస్తాను. నా మాటలకు అంగీకార సూచకంగా తలూపారు వాళ్లు. మీరు మాకు తినడానికి ముందు పెట్టిన చెక్కినాలు, గారెలు, ఇంట్లోంచి వస్తున్న గంజుపిండి వాసన దేశీయతను, గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను హృదయానికి అత్తుకున్నారని చెబుతున్నాయి. ఉద్యోగరీత్యా ఇతరత్రా మీరెక్కడ నివసిస్తున్నా మీరు గ్రామాలని ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. ఏముంది సార్ గ్రామాల్లో? అవి ఫ్యూడల్ కేంద్రాలే కదా. సంకుచిత కులాధిపత్యాలు, అంటరానితనం, అంతరాలు ఇవే కదా గ్రామాల్లో ఉన్నది. అలాంటి గ్రామాలపై మీకెందుకంత ప్రేమ? ఎవరిని బ్రతికించాయి? పోతే పోనీయండి. జగదీష్ మాటల్లో ఎంతో లోతుంది. విషయాలనెంతో లోతుగా అధ్యయనం చేసిన వాళ్లుగా కనబడ్డారా యువకులు. ఆ ప్రశ్నలకు జవాబులివ్వడం కొంత కష్టంగానే ఉన్నా స్పష్టమైన జవాబులు సిద్ధంగానే ఉన్నాయి. ఆ ప్రశ్నలు నన్ను మరోసారి బాల్యంలోకి, గ్రామాలను యాది చేసుకునేట్టు చేశాయి. 60-70లలో

చదువుకుంటున్న రోజుల్లో చూసిన గ్రామాలు నా కళ్ల ముందు కదిలాయి. నాడెలు అటూ ఇటూ తిరుగుతూ మగ్గం చెప్పుళ్ళు వలుపల దాపల ఎడ్లు కట్టుకుని ముళ్ళుగర్ర చేత పట్టుకుని సాగుపాటయ్యే దృశ్యాలు, గొర్రెబొక్కుల స్వరాలతో కవ్వంతో చల్లగిలిగే చప్పుళ్లతో గొల్లలిండ్రు, కుండలు చేస్తూ కుమ్మరి, కొలిమి ఊదుతూ కమ్మరి, నగలు చేస్తూ స్వర్ణకారులు, కట్టెపని చేస్తూ వడ్రంగి, రకరకాల పండ్లమ్ముతూ తినుకువాళ్లు, తోపిలతో చేపలు పడుతూ బెస్తలు, పొద్దాటి పరుపుదాటి కళ్ళుగీస్తూ గౌండ్లు, సామాజిక అవసరాలను తీర్చి ఉత్పత్తులు చేస్తూ దళితులు, చిరుతలు వాయిస్తూ పరిగెత్తి ఉరుకుల మోర్లు, జానపద కథలు చెప్పుతూ శాంధాకాళ్ళు, మందెచ్చులోళ్ళు, చిందుబాగోతులు, సాధనాసురులు, ఒగ్గోళ్ళు, వివిధ రకాల వృత్తులు చేస్తూ బతికే సహస్ర వృత్తుల వాళ్లు నా కళ్ల ముందు నిలిచారు. జగదీష్, ఊళ్ళో ఒకప్పుడు, కొంతవరకు ఇప్పుడు కూడా ఫ్యూడల్ కేంద్రాలైతే కావచ్చు, కాని సర్వసంపదలకు సృష్టికర్తలైన వాళ్లుండే స్థలాలు ఊళ్ళే. మనిషి బతకడానికి అవసరమయ్యే అన్ని సంపదలను సృష్టించేది గ్రామీణులే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే ఊరును సృష్టికర్తల చిరునామా అంటాను. మట్టిలో బట్టై బీళ్లను సేద్యయోగం చేసి అన్ని రకాల పంటలను, మానవాసరాలను తీర్చే ఉత్పత్తులను చేసేది గ్రామీణులే. సృష్టికర్తలైనా జనాలను తక్కువగా చూడటం వలనే ఈ సమస్యలొస్తున్నాయి. పనిని గౌరవించే సంస్కృతి మన దేశంలో ఉంటే వీళ్లకు సమున్నత గౌరవం లభించేది. అది లేకపోవడం వలనే ఊళ్ళు ఫ్యూడల్ కేంద్రాలయ్యాయి. సంపద సృష్టించేవాడి దగ్గరే సంపద ఉండకపోవడం ఈ దేశంలో ట్రాజడీ. ఇందుకు కారణం మనిషి సృష్టించుకున్న వర్ణ వ్యవస్థ, నియమ నిబంధనలే. ఆ ఒక్క విషయాన్ని తీసేస్తే ఊళ్లకున్న శాశ్వతత్వం వేటికుంది? నా మాటల్ని శ్రద్ధగా వింటున్నారా యువకులు? పట్టణాలు, పారిశ్రామికీకరణ ఇవన్నీ తాత్కాలికాలి. కొంతకాలానికి భూమి మీదున్న వనరులు తరిగిపోక తప్పదు. ఇవేవీ లేనప్పుడు ఊళ్ళున్నాయి. ఊళ్లకున్న శాశ్వతం వేటికీ లేదు. మనుషులు, జీవరాశులు బతకటానికి అవసరమయ్యేవన్నీ ఊళ్లలో ఉన్నాయి. మనం తాత్కాలిక సుఖాల మోజులో పడి శాశ్వత దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నాం. వాటి ఫలితాలు కరువులు, వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రత పెరగడం లాంటి వాటి ద్వారా మనం అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. ఊళ్లను సమర్థించడం అంటే ఫ్యూడల్ సంస్కృతిని సమర్థించడం కాదు. ఆ సంస్కృతి అంతరాలు పోవలసిందే. సర్వ సంపదలను సృష్టించే సృష్టికర్తలను సమున్నతంగా నిలబెట్టి కులభేదాలు, అంతరాలు లేని గ్రామాన్ని నేను స్వప్నిస్తున్నాను. పని సంస్కృతిని ప్రేమించి గౌరవించి సమాజంలోనే అది సాధ్యమవుతుంది. నాకు తెలిసినంత వరకు 60ల వరకు జరిగిన అభివృద్ధిలో మానవాంశం ఉంది. ఆ తరువాత సుఖవాంఛ పెరిగి శాస్త్ర విజ్ఞానం కూడా మానవ వినాశనానికి ఉపయోగపడేందుకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత. అందుకే అందరూ తమ మూలాల వైపు చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ యువకులు ఆలోచనలో పడ్డారు. మా మధ్య కొద్ది క్షణాలు మౌనం రాజ్యమేలింది. ఊరిపై ఇంత ప్రేమన్న మీరు ఊళ్ళో భూమసలు లేకుండా ఎందుకు చేసుకున్నారు సార్? చేతన్ మాటలతో నాలో దుఃఖం పిల్లుపికి వస్తోంది. ఎంత నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా సాధ్యం కావడం లేదు. ఇక ఆపుకోలేక గొడగడా ఏడ్చేశాను. కొద్దిసేపు ఆగి కళ్ళు తుడుచుకున్నాను. అవును, ఊళ్ళో ఉన్న కొంచెమంత భూమి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు మీకు తెలియనివి కావు. నా అనుకున్న వాళ్లే, నేను ప్రాణంగా భావించిన వాళ్లే నన్ను ఇంటికి దూరం చేశారు. నాకు ఊళ్ళో ఇల్లు, నిలువనీడ లేకుండా చేశారు. ఆ బాధతో, కోపంతో ఉన్న కొంచెం భూమి అమ్మిపారేశాను. నాకు ఊళ్ళో చాపిలుసు భూమి కూడా లేకుండా అవుతుందని నేనా రోజు గొడగడా ఏడ్చాను. భౌతికంగా ఊరుకు దూరంగా జరుగుతున్న కొద్దీ ఊరిపై ప్రేమ మరింత పెరుగుతుంది. అందుకేనేమో నేను ఈ మధ్య రాస్తున్న కథల్లో గతం మీద అనురాగం పిల్లబుక్తున్నట్లు అనిపించడం, కనిపించడం అన్నాను. సార్, ఒక్క ప్రశ్న. ఏమనుకోరు కదా, అనుకుంటానికి ఏముంది జగదీష్, నా జీవితమే ఓ తెరచిన పుస్తకం లాంటిది. అడుగు, మరి మీ అమ్మ? కోటి తవసులు పట్టి నన్ను కన్నది అమ్మ. నన్ను ప్రాణాధికంగా చూసుకుంది, నా కోసం తప్పించింది. చేరుడు చేరుడు వడ్లు పోసి పండ్లు కొనిచ్చేది, కందగడ్డ కొనిచ్చేది, ఒక్క కూరనిదే కరీంనగర్లో చదువుకుంటున్న నాకు పంపేది. చదువుకుంటున్న వాళ్లకు ఎప్పటికీ రందే ఉంటుందనేది, ఉన్నదాంట్లో మంచివి నాకు పెట్టేది. అలాంటి అమ్మ నాకు దూరంగా ఉండటం, పుట్టి పెరిగిన ఇల్లును నాకు కాకుండా చేయడం తీవ్ర వేదనకు గురిచేసింది. నేనెంత మొత్తుకున్నా ఏచినా ఆమె వినలేదు. 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు నా కళ్ల ముందు తిరిగాయి. జగదీష్, చేతన్, అమ్మ తన ఇష్టప్రకారమే ఇల్లు తన బిడ్డకిచ్చి ఆమెతోనే ఉంటానంది. అందుకు నేను ఒప్పుకోక తప్పలేదు. ఈ పని నేను శిక్షించడానికి చేసిందో, తనకు అక్కడే సుఖమనుకుందో తెలియదు, కాని నాకైతే అంతులేని ఆవేదనే మిగిల్చింది. నేను ఆ నూరుకు వెళ్ళి అమ్మను కలిసినా పొడిపొడిగా తప్ప మాట్లాడదు.

ఆ తరం వాళ్లలో ఆ వయసు వాళ్లలో ఉండే ఆదృత ఆమెలో కనిపించదు. నేను బయటకెళ్తున్నా, బయట నుంచి ఇంటికొచ్చినా 5 నిమిషాల్లో అన్నం వండి తినమనే అమ్మ ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా అన్నం తినమలేదు. అంటే నేను కన్నతల్లి చేతికూటికి దూరమై 10 ఏళ్లైంది. మీరు కథల ద్వారాను మా ఊరి వాళ్లు కావడం ద్వారాను నా అనుకున్న వాళ్లకంటే ఎక్కువ నన్ను అర్థం చేసుకున్నవాళ్ళనిపిస్తుంది. అందుకే అన్ని విషయాలు మీతో మనసు విప్పి చెప్పుకోవాలంది. నా కడుపులో దుఃఖ భాండమనే అగ్నిపర్వతం ఉంది జగదీష్. అది నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా కదిపితేనో పగిలి వెలివై ప్రవహిస్తుంది చేతన్. నేను తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. తెలియకుండానే పరిస్థితుల వల్ల నా తల్లిని నిర్లక్ష్యానికి గురిచేసుంటే దానికి శిక్ష అనుభవిస్తున్నాను. నా తల్లి ప్రేమకు చేతికోటికి దూరం కావటం కంటే గొప్ప శిక్ష ఏముంది? మీరేం కోరతారో నాకు తెలుసు, కానీ మీకే విషయంలో ఏం కోరికలున్నాయి? నాకు మా అవ్వ గంటెలో తాలుపు పెట్టి వండి పెట్టే పప్పుచారులో ఉడుకుడుతో గడుకబువ్వ కలుపుకుని తినాలనుంది. కంచుల్లో నూరి పెట్టిన ఎల్లిపాయ తొక్కుతో బువ్వ కలుపుకుని మింగాలనుంది. కొత్త కుండలో ఉడకపెట్టిన పచ్చి అనుపకాయ చిక్కుడుగుడాలు బొక్కాలనుకుంది. కుండలో ఉప్పు నీళ్లేసి ఉడకపెట్టిన గొగ్గిపండ్ల కంకులు కంగాలనుంది. పులుసు పోసి వండిన బుడ్డ పొరుకుల పులుసుతో అన్నం జుడుకోవాలనుంది. డబ్బగిన్నెల పంపి గడుకంపని తాగాలనుంది. ఆమె వండిన రాములక్కాయల కూరతో బొవ్వ కలుపుకుని తింటే మంచిగుండనుంది. ఇవన్నిటినీ దూరమైన నేను ఒక్క ఆప్యాయమైన పలకరింపుకు నోచుకుని నేను అంతులేని క్షోభను అనుభవిస్తూనే ఉన్నాను. ఇది శిక్ష కాదంటారా? మరోసారి నా కళ్ళ వెంట ధారాపదంగా నీళ్లు కారుతున్నాయి. మనోహర్ సారు హృదయం వెత్తడిది. సార్, మేమొచ్చి మిమ్మల్ని ఏడ్పించినట్టయింది. అదేం లేదు, నాకు ఊరు జ్ఞాపకం వచ్చిన బాల్యం వ్యాధులు కండ్ల ముందు తిరిగినప్పుడల్లా దుఃఖం కట్టలు తెచ్చుకుని ప్రవహిస్తుంటుంది. మనిషి ఏడ్వాలి చేతన్. తనను తాను ప్రక్షాళన చేసుకుంటానికైనా ఏడ్వాలి. ఏడ్చి ఏడ్చి పునీతుడు కావాలి. తనేంటో తెలుసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండటానికైనా ఏడ్వాలి. అవును, ఏడ్వాలి. అవును సార్, మీ మాటల్లో ఎంతో లోతుంది. ఈసారి ఊరికి రండి, మీ అవ్వతో చెప్పి మీరు చెప్పిన వంటలు వండిస్తాం, నవ్వుతూ అన్నాడు జగదీష్. ఇదేమన్నా రాజకీయ నాయకుల గుడిసెల్లో రోడ్ల వెంట చేసే భోజనం లాంటిది అనుకున్నావా జగదీష్? మాటలైనా భోజనం పెట్టడమైనా తినడమైనా హృదయపు లోతుల్లోంచి రావాలి. మనసు పొరల స్పందనగా ఉండాలి. అలా మా అమ్మ ఒక్కసారి భోజనం పెడితే తినాలనుంది. నా మాటలకు అందరి హృదయాలు భారమయ్యాయి. సారీ, మీ అమ్మ ద్వారా కానీ ఇతరత్రా కానీ మీరు కోరుకున్న తీరుగా పెట్టే భోజనం, ప్రేమలు, ఆప్యాయతలు ఊళ్లలో కూడా ఇప్పుడు లభించడం కష్టం. ప్రతి ఊరు ఎంతో కొంత రూపాయి మాయలో పడిపోయింది. దీనికి కారణమేమంటారు? సుఖవంచ. చెప్పాను కదా, తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత కష్టాలను కొనుక్కోవడం, ప్రకృతి విధ్వంసం కూడా ఇందులో భాగమని. ఇవన్నీ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. మీరు జీవితానుభవాల ద్వారా, రచనల ద్వారా కోరుకుంటున్నదేంటి? పల్లీయత అంటే మీరనేదేంటి? పట్టణీకరణం అంటే సుఖం, గ్రామీణీకరణం అంటే సహజత్వం, అర్బనైజేషన్ అదే నగరీకరణ అనేది వద్దు, విల్లేజైజేషన్ గ్రామీణీకరం వద్దు అన్నాను. మరైతే పల్లెకు పోదాం పద మనోహర్ అన్నాడు గదిలోకొస్తూ రవీందర్. ఎప్పటికైనా పోవలసింది అక్కడికే, కొంచెం సమయం ఇవ్వు అన్నాను నవ్వుతూ. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో పల్లెకు పోదాం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాధవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎండి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రేరే గరిస సనిపని స

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మధురమైన పాటలు ఎప్పుడు వినాలని ఉన్నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఆ పాటలు వింటే కూడా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి పాటలు మా శ్రోతలకి వినిపించడానికి ప్రతిరోజు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం రేడియో విష్ణు శ్రోతల కోసం. మీరు మెచ్చే ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది.

ఉంది. మరి శ్రోతలు విని ఆనందించండి. ఆణిముచ్చాల కార్యక్రమంలో ముందుగా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం అమాయకురాలు. అక్కినేని నాగేశ్వరరావు, శారద, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి సన్నజాజి పువ్వులు పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్యం ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. మరి పాట వినండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. అమాయకరాలు చిత్రం నుంచి సన్నజాజి పువ్వుల పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతారావు, కృష్ణకుమారి కథానాయకులుగా 1971లో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆనంద నిలయం. బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన 10 మందిలో పాట పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీత రచన పెండియాల నాగేశ్వరరావు.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పెండియాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చిన 10 మందిలో పాట పాడిన పాట మీరింతవరకు విన్నారు కదా. ఇప్పుడు కథానాయకురాలు చిత్రం నుంచి తనువా ఉహూ హరిచందనమే పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యం జి విజయరత్నం, స్వరపరిచిన వారు ఏఏ రాజ్. 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. గిడుగుతూరి సూర్య దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?
2: తనువా హరిచందన.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: కథానాయకురాలి చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1971లో విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం కళ్యాణ మండపం. కన్నడ చిత్రానికి రీమేక్ చిత్రమైన ఈ చిత్రంలో శోభన్ బాబు, కాంచన జంటగా నటించారు. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన చుక్కలు పాడే శుభమంత్రం పాట వింటారు. రచన దేవులపల్లి, సంగీతం పి ఆదినారాయణరావు.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్

0: చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: కళ్యాణ మండపం చిత్రం నుంచి సుశీల గానం చేసిన చుక్కలు పాడే పాట విన్నారు కదా. ఇప్పుడు చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి అందాల శ్రీమతికి పాట వింటారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. 1971లో విడుదలైన ఈ చిత్రంలోని ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేశారు. సి నారాయణరెడ్డి గీతానికి టివి రాజు సంగీతం అందించారు.

0: బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. చిన్ననాటి స్నేహితులు, చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట కే విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం చెల్లెల కాపురం. 1971లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆడవే మయూరి పాట వింటారు. సి నారాయణ రెడ్డి రాసిన ఈ పాటకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.
3: గతభర విలాస బంధుర తను లతిక చంచలించి

0: ஆடவே மயூரி.
1: நீ காடலா பங்குராடா, இந்த பாவை நாட்டியம் చేస్తున్నావా? ఆ కొరడాయిలా ఇవు, నిన్ను చుట్టి నా చేతులు పెట్టుకుంటారు, అరిచేతులు వైకుంఠం చూసుకుంటారు.
2: ఆ

0: ప్రసంపాలనే సంప్రభవ్యాలలు ప్రసవ చెరుని దహించగా
1: కోటిని కోలు

0: ఏమి నాట్యము అద్భుతము అద్వితీయము.
1: అది
2: హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమద నాథకర పంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్పటుల జలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంచలిత పూకృతుల కరుణలోన కనుపమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కలసీమలోన కరయుగములోన పదయుగములో సీతనుగులోని అణువణువులోన కవిధముల అభినయించి
3: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే విజయలక్ష్మి. వెల్కమ్ టు మహిళ. నేను మీకోసం ఎన్నో టాపిక్స్ తీసుకొచ్చేసానండి. మరి ఆ టాపిక్స్ ఏంటో, ఆ కబుర్లేంటో తెలుసుకోవాలందా? అవన్నీ తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ స్మాల్ బ్రేక్.

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి.

పోయింది. ఒక కన్ను కనిపించదు, మరో కంటి చూపు నామమాత్రం. అయితేనేం, సిబిఎస్ఈలో 12 తరగతిలో 96.6% మార్కులతో తమిళనాడు రాష్ట్రంలో మెరిట్గా నిలిచింది. మరి వైకల్య విభాగంలో దేశంలో 3 స్థానం ఆమెది. అది ఎలా సాధ్యమైందో చెబుతుంది దర్శన. మరి దర్శన మాటల్లోనే విందాం. మాది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, మధ్యతరగతి కుటుంబం. అమ్మ నాన్నలకు ఇద్దరం ఆడపిల్లలమే. మరి నేను చిన్నదాన్ని, నాకు పుట్టుకతోనే చూపలేదని తెలిసి అమ్మ నాన్నలు ఎన్నో ఆసుపత్రులు తిప్పారు, వైద్యం కోసం అప్పులు కూడా చేశారు. మరి చివరికి ఓ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు వైద్యం చేయడంతో కుడి కంటికి నామమాత్రం చూపు వచ్చింది. మరి ఎడమ కన్ను అస్సలు కనిపించదండి. దాంతో అమ్మే నాకెప్పుడు తోడుగా ఉండేది. నేను బాగా చదువుకొని స్థిరపడితే అమ్మ నాన్నలకు నా గురించి కొంత బెంగైనా తగ్గుతుందని నా ఆలోచన. అందుకే నా దృష్టి అంతా చదువు మీదే ఉండేది. అయితే 10 నిమిషాలు చదివితే కన్ను నొప్పొచ్చేదండి. ఒక అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ చదువుకునేదాన్ని. అలాగే నెట్లో వీడియోలు విని నేనే స్వయంగా మెటీరియల్ని తయారు చేసుకునేదాన్ని. 10వ తరగతిలో 10/10 సాధించాను. ఇంటర్లోకి వచ్చేసరికి ఇంకా కష్టపడాల్సి వచ్చింది. అయినా సరే కంటికి సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ చదువుకునేదాన్ని. తాజాగా ఇంటర్లో 96.6% మార్కులు తెచ్చుకున్నా. వైకల్య విభాగంలో దేశవ్యాప్తంగా 3 స్థానంలో తెచ్చుకున్నా. మరి నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నలకి ఇంతకంటే ఏమివ్వగలను అనుకుని ఇక్కడితో ఆగిపోయాను. నా లక్ష్యం వ్యాపారవేత్త కావడం. అందుకే బీకామ్ తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నా. మరి విన్నారు కదా లిసినర్స్, మరి దర్శన ఎంత స్ఫూర్తితో ఎంత బాగా చదువుకొని ఇంత ర్యాంకులు సాధించింది. మరి ఒక కంటి చూపు లేకపోయినా కానీ ఇంత బాగా చదవడం సాధ్యమా చెప్పండి. ఇలాంటి విషయాలు మరికొని తెలుసుకునే ముందు ఒక చక్కని సాంగ్ అయితే వినేద్దాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఏ పని చేయకండి, ఏ పని చేయకుండా ఎలా ఉంటాం అదేంటో చూద్దాం. ఒక్కసారి పని కొండలా పెరిగిపోతూ ఉంటుందండి, సమయమేమో చాలా తక్కువగా ఉంటుంది, దాంతో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అలా జరిగితే పర్వాలేదు, కానీ అస్తమానం అదే సమస్య ఉంటే పరిష్కారం డెఫినెట్ గా ఆలోచించాల్సిందే. మరి ఆ పరిష్కారాలు కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. మనలో చాలా మంది పని ఎక్కువగా ఉన్నప్పుడు మొదట చేసే పొరపాటు భోజనం సమయానికి తీసుకోకపోవడం. నేనైతే ఇలా ఖచ్చితంగా చేస్తాను. ఇది సరైన పద్ధతే కాదండి, ఎంత ఒత్తిడి ఉన్నా సరే వేలకు తినేయాల్సిందే. కాలి పొట్టతో ఉంటే దానికి ఒత్తిడి తోడైతే ఇంకా నీరసం వచ్చేస్తుంది, మరి ఏ పని చేయలేని పరిస్థితి కూడా ఎదురవుతుందట. మరి కాబట్టి వేలకు తినడంతో పాటు ప్రతి 3-4 గంటలకు ఒకసారి శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని ఎంత కొంత తీసుకోవాలి. మరి కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని అందరూ చెప్తుంటారు, మనం కూడా నమ్ముతూ ఉంటాం. అది మాత్రం తాత్కాలికమే అండి, దాని తోడు నిద్ర కూడా పట్టదు. ఒత్తిడిగా ఉన్న ఫుడ్ కాఫీ తాగితే మేలు కంటే హాని ఎక్కువ జరుగుతుంది, కాబట్టి వీలైనంత వరకు తీసుకోకపోవడమే మేలు. కంటి నిండా నిద్రపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవండి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నిద్ర మానసికంగా అలాగే శారీరకంగా మనకు విశ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి రోజు దాదాపు 7-8 గంటలు హాయిగా నిద్రపోవాలి, దాంతో మరుసటి రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండొచ్చు. మరి కాసేపంటే దాదాపు 1/2 గంట సేపు ఏ పని చేయకుండా మౌనంగా కూర్చోడానికి ప్రయత్నించండి. మరి ఆ సమయంలో ఫోన్ కూడా మాట్లాడొద్దండి, మెదడు కాస్త విశ్రాంతి అందుతుంది. మరి ఆ తర్వాత అయితే మీరంతటి మీరే ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకైతే వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. మరి లిజనర్స్ విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ప్రయాణంలో ఇవి తప్పనిసరి. విహారయాత్రలకు వెళ్తున్నారా? అలా వెళ్ళినప్పుడు చర్మ సంరక్షణ అస్సలు మర్చిపోకూడదండి. అందుకే ఇవి వెంటనే ఉంచుకోండి, మీ వెంటే ఉంచుకోండి. ఇవన్నీ అవేంటో చెప్తున్నాను. మాయిశ్చరైజర్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి వాతావరణంలో ఉన్నా చర్మం నిర్జీవనంగా మారకుండా తేమ ఉండేటట్లు చేస్తుందట మాయిశ్చరైజర్. అలాగే దాంతోపాటు లిప్ బామ్, ఓ క్రీమ్ కూడా తెచ్చుకోవాలి. ప్రయాణం సమయంలో కళ్ళు ఊరికే అలసిపోతూ ఉంటాయండి, అది అందరికీ తెలిసిందే కదా. అందుకే కళ్ళకు కట్టుకునే రిలాక్స్ ప్యాడ్ని అందుబాటులో పెట్టుకోండి. మరి వీలుంటే ఆ ప్యాడ్లో కీరా అలాగే బంగాళదుంపల్ని సన్న సైజులో తరిగి ఉంచుకోవాలి. అలాగే కళ్ళ మీద చాలా బ్యాక్టీరియాని అవి తొలగిస్తుందట. అలాగే కళ్ళను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుందట. ఫౌండేషన్లు అలాగే జిడ్డుగా ఉండే క్రీములని తీసుకెళ్ళకండి, ఎందుకంటే వాటిని రాసుకోవడం వల్ల చర్మంపై ఇంకా దుమ్ము ధూళి చేరుతూ ఉంటాయి. మరి ఇందుకు సంబంధించి వాడే బ్రష్లు అలాగే ఐబ్రో పెన్సిల్ వంటివి మిగతావన్నీ తీసుకెళ్లడం మంచిది. మరి వీటిని ప్యాక్ చేసుకోవడం చాలా కష్టమండి, అది అందరికీ తెలిసిందే కదా. ఏమాత్రం మరి అలా ప్యాక్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి షాపుల్లో చిన్న ప్లేస్ ఉండే బ్యాగులు ఉంటాయి, ఆ బ్యాగులు తీసుకుని క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. మరి ప్రయాణంలో ఎలక్ట్రిక్ టూల్స్ అని కొన్ని ఉంటాయి, మరి అవే బ్యూటీ టూల్స్ అండి. స్ట్రైట్నర్లు అలాగే డ్రయర్లు తీసుకెళ్లడం సరికాదు, ఎందుకంటే వీటిని ఈ సమయంలో వాడితే ఇంకా జుట్టు ఎండుగడ్డిలా తయారవుతుందండి. మరి బ్యాగుల్లో కూడా వీటికి ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది, కాబట్టి వదిలేయడం మంచిది. మరి విన్నారు కదా లిజనర్స్, ఈసారి ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. మరి కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి చాలా చూసేసాం కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఒక వంటకం ఉండాల్సిందే. అదేంటో కదండోయ్, యాపిల్ రాగుల పిండి హల్వా. అదెలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగుల పిండి 2 టేబుల్ స్పూన్లు, యాపిల్స్ 2, బెల్లం పొడి 1 టేబుల్ స్పూను, నెయ్యి 1/2 టీ స్పూన్, నీళ్లు 1/4 కప్పు. మరి తీసుకున్నారు కదా తయారీ విధానం, చూసేద్దాం. మరి యాపిల్ని శుభ్రంగా కడిగి తొక్కు గింజల్ని వేరు చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే ఒక బాండీలో రాగుల పిండి 1/4 కప్పు నీళ్లు జత చేసి ఉండలు లేకుండా కలపాలి. స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఉంచాలి. అలాగే కలుపుతూ ఉడికించాలి. మరి ఉడుకుతున్న రాగుల పిండిలో యాపిల్ గుజ్జు, బెల్లం పొడి, నెయ్యి వేసి బాగా కలపాలండి. సుమారు 4-5 నిమిషాలు బాగా ఉడికి మీకు దగ్గర పడినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు దింపేసేయాలి. దింపేసేసి చల్లార్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరి మీ యాపిల్ రాగుల పిండి హల్వా రెడీ. మరి విన్నారు కదా లిసినర్స్, మీకు ఈ వంటకం నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని విషయాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ విత్ మీ ఆర్జే.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 7796 23 7295.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం సక్రమ జీవక్రియలకు సంపూర్ణ ఆరోగ్యం అటండి, అదేంటో ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. శారీరక జీవక్రియలన్నీ సక్రమంగా సజావుగా సాగేందుకు కావాల్సినవే పోషక పదార్థాలు. ఇవి తినే ఆహారం రూపంలోనే అందుతాయండి. శరీర నిర్మాణం, పెరుగుదల, రోగ నిరోధక శక్తి ఇలాంటివన్నీ పోషకాహారాల వల్లే సాధ్యమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన సమతుల్యమైన వనరులు కూడా ఈ ఆహార రూపంలోనే అందుతాయండి. అవి లభించే ఆహారం, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి మనం అభ్యర్థుల పరీక్షల కోణంలో చదువుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలకు ఉన్న ప్రాధాన్యత కూడా తెలుసుకోవాలండి. అవి ఎక్కువైనా లేదా తక్కువైనా వాటి వల్ల కలిగే ప్రభావాలు, నివారణ మార్గాలపై కూడా కొంచెం పరిజ్ఞానం కలిగి ఉండాలి. లిజనర్స్, ఇప్పుడు మనం పోషక పదార్థాలు అంటే ఏంటో, వాటి గురించి

తెలుసుకుందామండి. శరీర పెరుగుదలకు అభివృద్ధికి వివిధ రకాల పోషక పదార్థాలు అవసరం పడతాయండి. అవి ఆహారం ద్వారానే లభిస్తాయి. వాటిని సమపాలనలో తీసుకోవడం చాలా అవసరమైనది, లేకపోతే అనేక రకాల వ్యాధులు కలుగుతాయండి. అందుకే తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఒకవేళ లేకపోతే ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి. పోషక పదార్థాలు అన్నీ ఉండడం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. అన్ని రకాల పోషక పదార్థాలు ఉండడం వల్ల మన శరీరానికి శక్తినిస్తాయండి. అలాగే శరీర పెరుగుదలకు అభివృద్ధికి కూడా బాగా దోహదపడతాయి. గాయాలను కూడా తొందరగా మాన్పుతాయట. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందండి. వివిధ జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి ఇవి బాగా దోహదపడతాయట. లిజనర్స్, పోషక పదార్థాల్లో ఎన్ని రకాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. రోజు ఎంత పరిమాణంలో పోషక పదార్థాలను తీసుకుంటున్నారనే అంశం పైన వీటిని రెండు రకాలుగా విభజించారండి. వాటిల్లో మొదటిది వచ్చేసి స్థూల రకాల పోషక పదార్థాలు, రెండోది సూక్ష్మ పోషక పదార్థాలట. ముందుగా మనం స్థూల పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలట. రోజుకు దాదాపుగా 1 కేజీ లేకపోతే కొన్ని గ్రాముల వరకు అవసరం పడతాయి. కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి సూక్ష్మ పోషక పదార్థాలు. ఇవి తక్కువ పరిమాణంలో అవసరం పడతాయండి. రోజుకు 1 మిల్లీగ్రాములు లేదా 1 మైక్రోగ్రాముల్లో సరిపోతాయట. విటమిన్లు, ఖనిజ లవాలు వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. లిజనర్స్, పోషక పదార్థాల గురించి మనం చాలానే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పుడు మనం పోషక పదార్థాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. కనిపించని ఆకలి, దీన్ని మనం హిడెన్ హంగర్ అని కూడా అంటాం. సూక్ష్మ పోషక పదార్థాల లోపం వల్ల కనిపించేదే ఇదండి. ఇదే కనిపించని ఆకలి. సాధారణంగా స్థూల పోషక పదార్థాలు అయిన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. కానీ శరీరంలో కణాలకి మాత్రం అన్ని రకాల పోషకాలు అందవు. దానివల్ల జీవక్రియలన్నీ సరిగ్గా జరగకపోవచ్చు. హిడెన్ హంగర్ వల్ల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుందట. వివిధ రకాల సూక్ష్మ పోషక ఆహార లోపం వల్ల చాలానే వ్యాధులు కలుగుతాయండి. సాధారణంగా కనిపించే సూక్ష్మ పదార్థాల లోపంలో కలిగే వ్యాధుల్లో ముఖ్యమైనది విటమిన్ ఏ, డి, బి12, కాలేయం, ఇనుము, జింక్, ఫ్లోమిక్ ఆమ్లం. ఈ హిడెన్ హంగర్ ను తగ్గించడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతుందట. వీటిల్లో ముఖ్యమైనవి వచ్చేసి తినే ఉప్పులో అయోడిన్ కలపడం తప్పనిసరి. రెండోది వచ్చేసి పార్టిఫైడ్ బియ్యాన్ని అందించడం. వీటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలు, గర్భిణులకు పోషకాహారాన్ని అందించడం. ఇనుము, ఫోమ్లిక్ ఆమ్లాల మాత్రలు కూడా సరఫరా చేస్తుందట. లిజనర్స్, ఇప్పుడు మనం విటమిన్ల గురించి తెలుసుకుందామండి. విటమిన్లు, ఇవి సూక్ష్మ పోషక పదార్థాలు. వీటి ద్వారా ఎలాంటి శక్తి లభించదు, కానీ ఇవి ఎంజైమ్లను ఉత్తేజింపపరిచి జీవక్రియలన్నీ నియంత్రిస్తాయట. శరీరంలో జరిగే అనేక పనులకు కూడా ఇవి చాలా అవసరమైనవి. వీటి లోపం వల్ల జీవక్రియలు కూడా దెబ్బతింటాయి. అవి దెబ్బతినడం వల్ల అనేక వ్యాధులు కూడా కలుగుతాయండి. విటమిన్లను ఏ, బి, సి, డి, ఈ, కే అనేక రకాలుగా విభజించవచ్చు. కరిగే స్వభావం ఆధారంగా విటమిన్లు రెండు రకాలుగా విభజించారండి. మొదటిది వచ్చేసి నీటిలో కరిగేవి. వీటికి మనం విటమిన్ బిసిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి కొవ్వులో కరిగేవి. వీటికి మనం ఏ, డి, కేను ఉదాహరణగా చెప్పవచ్చు. శరీరంలో నిల్వ ఉండడం అనే అంశం ఆధారంగా విటమిన్లు రెండు రకాలుగా పేర్కొంటారట. మొదటిది వచ్చేసి శరీరంలో నిల్వ ఉండేవి, అంటే విటమిన్ ఏ, డి, బి12, వీటికి ఉదాహరణట. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరం వినియోగించుకున్న తర్వాత మిగిలినవి కాలేయంలో కూడా నిల్వ ఉంటాయట. అవసరమైనప్పుడు శరీరం తిరిగి ఉపయోగించుకుంటుంది. వీటిల్లో విటమిన్ ఏడీలు శరీరంలో ఎక్కువైతే అవి విషతుల్యంగా మారుతాయండి. వాటి వల్ల మనం వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీటిని మాత్రల రూపంలో తీసుకునే వారికి ఈ రకమైన సమస్య రావచ్చట. అందుకే వైద్యుల సూచన పర్యవేక్షణ మేరకే తీసుకోవాలండి. రెండోది వచ్చేసి శరీరంలో నిల్వ ఉండనివి, అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు, బి12 తప్ప. అలాగే విటమిన్ సి కూడా. వీటిని ఎక్కువగా తీసుకుంటే వినియోగం తర్వాత మిగిలిన వాటిని మూత్రం లేదా ఇతర రకాలుగా శరీరం బయటికి విసర్జిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఎలాంటి నష్టమూ ఉండదు. లిజనర్స్, విటమిన్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116-9703334122.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్, ఇప్పుడు మనం బి కాంప్లెక్స్ విటమిన్ల గురించి తెలుసుకుందామండి. విటమిన్ బిను తిరిగి 8 రకాలుగా వర్గీకరించారు. వీటన్నిటినీ కలిపి బి కాంప్లెక్స్ విటమిన్లు అని అంటారట. అవే B1, B2, B3, B6, B12, B5, B7, B9. ముందుగా మనం విటమిన్ B1 గురించి తెలుసుకుందామండి. దీని రసాయక నామం వచ్చేసి థయామిన్. దీని లోపంతో వచ్చే వ్యాధి బెరీబెరీ అంట. దీనిని యాంటీబెరీబెరీ ఫ్యాక్టర్ లేదా యాంటీన్యూరాటిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారండి. ధాన్యాలు, మాంసం, గుడ్లు, ఆకుకూరల నుంచి ఇది బాగా లభిస్తుందట. ధాన్యాల పైపొరల్లో ఎక్కువగా ఉంటుందండి. పొట్టు

తీసిన లేదా ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం తినేవారిలో బీ1 లోపం ఎక్కువగా కనిపిస్తుందట. దీని నివారణకు ముడిబియ్యం లేదా పొట్టుతో ఉన్న ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం విటమిన్ B2 గురించి తెలుసుకుందామండి. రసాయక నామం వచ్చేసి రైబోఫ్లావిన్. దీనినే లాక్టోఫ్లావిన్, హైపటోఫ్లామిన్, విటమిన్ G అని కూడా పిలుస్తారట. ఇది లోపిస్తే కలిగే వ్యాధుల్లో మొట్టమొదటి వచ్చేసి కిలోసిస్. కిలోసిస్ అంటే నోటి మూలల పగులుతాయండి. ఇంకో వ్యాధి వచ్చేసి బ్లాఫైటిస్, అంటే నాలుగు ఎర్రగా మారి పొక్కులు వస్తాయట. చివరి వ్యాధి వచ్చేసి సెబోరిక్ డెర్మటైటిస్, ముఖం చర్మం పొలుసుగా మారుతుందండి. ఇప్పుడు మనం విటమిన్ B3 గురించి తెలుసుకుందాం. దీని యొక్క రసాయక నామం వచ్చేసి నియాసిన్. దీని లోపంతో కలిగే వ్యాధి పెలగ్రా. ఇది వస్తే చర్మం గరుగ్గా మారుతుందట. చర్మ వ్యాధి, విరోచనాలు, మతిమరుపు లాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయట. అందుకే ఈ వ్యాధిని 3D డిసీజ్ అంటారు. పై వాటితో పాటు మరణం కూడా సంభవిస్తే దాన్ని 4D డిసీజ్ అంటారట. ఈ విటమిన్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి. కుక్కలో ఈ విటమిన్ లోపం వల్ల నల్ల నాలుక వ్యాధి వస్తుందట. ధాన్యాలు, ఆకుకూరలు, బఠానీ, చిక్కుడు, టమాటో లాంటి ఆహార పదార్థాల నుంచి B3 బాగా లభిస్తుందండి. ఈ విటమిన్లు యాంటీపెలగ్రా ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. విటమిన్ B6, దీని యొక్క రసాయక నామం వచ్చేసి పైరిడాక్సిన్. ఇది లోపిస్తే డెర్మటైటిస్, డయేరియా, రక్తహీనత, నాడి క్షీణత ఇలా చాలా వ్యాధులే కలుగుతాయండి. కాలేయం, గుడ్డు, ధాన్యాలు, ఆకుకూరలు లాంటి ఆహార పదార్థాల నుంచి విటమిన్ B6 బాగా లభిస్తుందట. విటమిన్ B12, దీని రసాయక నామం వచ్చేసి కొబాలమిన్. ఈ విటమిన్ను సైనోకొబాలమిన్, మెథల్ కొబాలమిన్, హైడ్రాక్సీ కొబాలమిన్ అని కూడా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాల అభివృద్ధికి బాగా అవసరం పడుతుంది. అందుకే దీన్ని ఎరిథ్రోసైట్స్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. దీని లోపంలో వచ్చే వ్యాధిని పెరిన్షియా అనేమియా అని కూడా అంటారట. ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాల అభివృద్ధి లోపం కనిపిస్తుందట. విటమిన్ B12 ను ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారండి. పేగులో ఉన్న బ్యాక్టీరియాను దీనిని కొంతవరకు తయారు చేస్తుందట. ఎక్కువగా జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలైన కాలేయం, గుడ్లు, పాలు, పాల సంబంధిత పదార్థాల నుంచి బాగా లభిస్తుందట. ఇప్పుడు మనం విటమిన్ B5 గురించి తెలుసుకుందామండి. రసాయక నామం వచ్చేసి ప్లాంటోథైనిక్ ఆమ్లం. దీని లోపం వల్ల అరికాలలో మంటలు, పెరుగుదల లేకపోవడం, వెంట్రుకలు రాగి రంగులోకి మారడం జరుగుతూ ఉంటుందట. ఈ విటమిన్ను ఈస్ట్ ఫ్యాక్టర్, యాంటీ స్ట్రెస్ విటమిన్ అని కూడా అంటారట. ఆకుకూరలు, కాలేయం, పాలు, గుడ్లు లాంటి ఆహార పదార్థాల నుంచి ఇది బాగా లభిస్తుందండి. విటమిన్ B7, రసాయక నామం వచ్చేసి బయోటిన్. బ్రెయిన్ ఫుడ్, విటమిన్ H, గుడ్డు తెల్లసొన, గాయం నుంచి రక్షించే విటమిన్ అని చాలానే పేర్లున్నాయండి. దీని లోపంతో డెర్మటైటిస్, కండరాల నొప్పులు, పెరుగుదలలో లోపం కలుగుతాయట. లభించే ఆహార పదార్థాలు వచ్చేసి పండ్లు, కూరగాయలు, పాలు, ఆకుకూరలు. చివరిగా మనం మాట్లాడుకోబోయే విటమిన్ వచ్చేసి విటమిన్ B9, రసాయక నామం వచ్చేసి ఫ్లోమిక్ ఆమ్లం. విటమిన్ M అని కూడా అంటారండి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది లోపిస్తే మ్యాక్టోసైటిక్ ఎనేమియా లేదా మెగాలోబ్లాస్టిక్ ఎనేమియా వ్యాధి వస్తుందట. ఎర్ర రక్త కణాల పరిమాణం పెరగబోయి వాటి జీవితకాలం కంటే ముందుగానే విచ్ఛిన్నమై రక్తహీనత వస్తుందండి. అందుకే ఈ విటమిన్ను యాంటీ ఎనెమిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారట. ఆకుకూరల్లో B9 ఎక్కువగా ఉంటుందండి. గర్భిణులకు ఫోలిక్ ఆమ్లం చాలా అవసరమైనది. గర్భిణికి ఈ విటమిన్ లోపిస్తే పుట్టబోయే పిల్లల్లో నాడి సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయండి. లిజనర్స్, ఈనాటి కార్యక్రమంలో మనం విటమిన్ గురించి, పోషకాహారాల గురించి చాలానే విషయాలు మాట్లాడుకున్నాం కదండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో తెలియ కలుసుకుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ RJ అదితి.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: కాదు. ఒకప్పుడు పొలంలో నడుస్తుంటే మట్టి మెత్తగా అనిపించేది, ఇప్పుడు అదే మట్టి గట్టిపడిపోయింది. ఏం చెయ్యాలని 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న మా నాన్నగారిని సంప్రదించాను. రసాయనిక ఎరువులను వాడాను కాబట్టి మట్టిలోని సూక్ష్మ జీవులు చనిపోయి మట్టి గట్టిపడిపోయిందన్నారాయన. రసాయనిక ఎరువులను వాడటం ఇంకా కొనసాగిస్తే నా దిగుబడి నశించడమే కాక భూసారం మరింత తగ్గిపోయి అసలు వ్యవసాయాన్నే కొనసాగించలేకపోతానని కూడా అన్నారు.
1: దక్షిణ భారతదేశపు రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు మీ పొలం చుట్టూ చెట్లు పొదలని నాటవచ్చు.
0: విత్తనాలు నాటి అవి పెరిగిన తర్వాత చేర్చితే అది భూసారాన్ని పెంచడమే కాక మట్టిలోని మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది కూడా. ఇలా నేను గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నా మట్టి మళ్లీ మెత్తగా మారింది. నాకు మంచి దిగుబడి దక్కుతూ లాభాలు వస్తున్నాయి. ఇలాంటి సేద్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
1: సూక్ష్మజీవులు పనిచేయడం వలన మట్టి గట్టితనం తగ్గి మట్టి రేణువుల మధ్య ఎడం పెరుగుతుంది కాబట్టి అందులో నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. మినుములు, నువ్వులు, అలసందలు, వేరుశెనగ, సోయాబీన్స్ వంటి కొన్ని హరిత ఎరువు మొక్కల వేళ్లల్లో జీవించే కొన్ని మేలు చేసే సూక్ష్మక్రిములు గాలిలోని నత్రజనిని గ్రహిస్తాయి. అవి ఈ నత్రజనిని మొక్కలు పీల్చుకోగలిగే రూపంలోకి మార్చుతాయి. హరిత ఎరువు పంటలు కలుపు మొక్కలని కూడా అణిచివేస్తాయి.
0: నేను కొబ్బరి, జామ తోటల్ని సేద్యం చేస్తున్నాను. కప్పుడు పంట లేకపోతే చెట్ల మధ్య కలుపు మొక్కలు బాగా పెరిగి నేను చెట్లకు ఉద్దేశించిన ఎరువుని, నీళ్లను తీసేసుకుంటాయి. నేనెప్పుడు హరిత ఎరువు పంటల్ని నాటి మట్టిలో చేర్చుతాను. అది కలుపు మొక్కల ఎదుగుదలను తగ్గించి పంటకు పోషణని.
1: హరిత ఎరువు పంటలు నేలని కప్పేస్తాయి కాబట్టి భారీ వర్షాల నుంచి, మండే ఎండల నుంచి దాన్ని కాపాడి కోతని అరికడతాయి. వాటి వేళ్లు మట్టి కణాలని పట్టి ఉంచి కదలనివ్వవు. మట్టికి జైవిక పదార్థాలను చేర్చి హరిత ఎరువు మట్టి పొందికను పెంపొందిస్తుంది. హరిత ఎరువు పంటలు తెగుళ్లు, వ్యాధుల జీవక్రమాన్ని ఛిద్రం చేస్తాయి.
0: నేను కూరగాయల సేద్యం చేస్తాను. నా వంగతోటకి వ్యాధి సోకితే పంటని మొత్తం కోసిన తర్వాత కూడా మట్టిలో వ్యాధి మిగిలి తర్వాతి పంట మీద దాడి చేస్తుంది. వేసిన పంటనే వేస్తే మొక్కలకు వ్యాధి సోకి దిగుబడి రాదు. దీన్ని అరికట్టి మట్టిని సంపన్నం చేయడానికి ప్రధాన పంట వేయడానికి ముందు హరిత ఎరువు పంటల్ని పెంచుతాను. కూరగాయల పంటనిచ్చే రోగకారకాలకు ఇవి నచ్చవు కాబట్టి ఆహారం లేక అవి చచ్చిపోతాయి. దాంతో నా ఎరువులు, తెగుళ్ల మందుల ఖర్చులు ఆదా అవుతాయి.
1: ఇప్పుడు హరిత ఎరువు పంటలని ఎలా నాటాలో చూద్దాం. ముందు మీ పొలాన్ని పైపైన దున్ని, గడ్డలను చిదిమి, మట్టిని మెత్తబరచడానికి నొల్ల చేయాలి. అర హెక్టార్ కి వేర్వేరు రకాల పంటల విత్తనాలు 10 కిలోలు కావాలి. మీ వద్ద ఉన్న దాన్ని బట్టి హరిత ఎరువు పంట రకాన్ని, విత్తనాల మొత్తాన్ని సరిచేయవచ్చు. అర హెక్టారులో నాటడానికి భారతదేశంలోని రైతులు 2 కిలోల మిల్లెట్ లేదా జొన్న గాని, 2 కిలోల పప్పులు వంటివి, పెసలు లేక మినుములు గాని తీసుకుంటారు. ఇంకా 2 కిలోల నువ్వులు లేక సోయాబీన్స్ వంటి నూనె ధాన్యాలను తీసుకుంటారు. వీటికి 2 కిలోల జీలుగు లేక జనపనార వంటి హరిత ఎరువు పంటల విత్తనాలని కలుపుతారు. కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసుల విత్తనాలు 2 కిలోలు చేర్చుతారు. మట్టిలోకి చేర్చినప్పుడు ఈ 5 రకాల పంటలు నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా అనేక సూక్ష్మ పోషకాలను సమకూర్చుతాయి. ఈ విత్తనాలన్నీ కలపాలి.
0: పప్పు ధాన్యాల హరిత ఎరువులకు సిరిధాన్యాల కన్నా ఎక్కువ నీళ్లు కావాలి. అందుకని ఒకే రకపు విత్తనం కన్నా నేను అనేక రకాల విత్తనాలు నాటుతాం. పైగా సిరిధాన్యాల్లో కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో జింక్, నూనె పుప్పుల్లో మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇతర పంటల కన్నా హరిత ఎరువు పంటల్లో నత్రజని ఎక్కువ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి మీరు చవకైన విత్తనాలను వాడవచ్చు. అందుబాటులో ఉన్న విత్తనాలని ఎక్కువగాను, తక్కువ దొరికే విత్తనాలని తక్కువగాను వాడవచ్చు.
1: నాటే ముందు లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి ఆ ద్రావణంలో విత్తనాలు అరగంట సేపు నానబెట్టాలి. విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులని అదుపు చేసే శిలీంద్రనాశక లక్షణాలు గోమూత్రానికి ఉన్నాయి. శుద్ధి చేసిన విత్తనాలని ఇప్పుడు పొలంలో నాటాలి. కరువు ఏర్పడితే పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. మొక్కలు 5 నుంచి 6 వారాలవి అయ్యాక వాటిని మట్టిలో పైపైన చేర్చి వారం రోజుల పాటు పుల్లనివ్వాలి. సూక్ష్మజీవుల సాయంతో ఈ మొక్కలు మీ ప్రధాన పంట కోసం పోషకాలని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇప్పుడు మీ పొలం సేద్యానికి సిద్ధంగా ఉంది. కొందరు రైతులు ఇతర ఆకులతో కూడా తమ పొలాలని సంపన్నం చేస్తారు. మీ పొలాన్ని జైవిక పదార్థాలు, పోషకాలతో సంపన్నం చేయడానికి పచ్చని ఆకులని, చెట్ల కింద రాలిపడిన ఆకులని చేర్చవచ్చు.
2: పొలం చుట్టూ చాలా చెట్లని పెంచాను. ప్రధాన పంట నాట్లు వేసే ముందు ఆ చెట్ల ఆకులని సేకరించి పొలంలో పరిచి

0: దున్నుతాను. వారం రోజుల పాటు వాటిని కొళ్ళనిచ్చి అవి ఎరువుగా మారేక అప్పుడు ప్రధాన పంట నాట్లను వేస్తాను. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి, సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది. దీంతో నాకు సమయం ఆదా అవుతుంది.
1: మీ పొలంలోను చుట్టూ తాను పూల మొక్కలను పొదలను చేర్చితే అవి అదనపు లాభాలని అందిస్తాయి.
0: పొలం చుట్టూత పూల మొక్కలని పెంచుతాను. మట్టి సంపన్నమై దిగుబడి పెరుగుతుంది. పూలలోని తేనె నుంచి ఆహారాన్ని పుప్పొడిని సేకరించడానికి తేనెటీగలు వస్తాయి. మొక్కలని పుష్ప పరాగ సంపర్కం జరుగుతాయి కాబట్టి నాకు మెరుగైన దిగుబడి లభిస్తుంది.
1: బంజరు భూములని మీరు సేద్య భూములుగా మార్చాలనుకుంటే హరిత ఎరువు విత్తనాలని 2 నుంచి 3 సార్లు నాటడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత 6 వారాల వయసున్న హరిత ఎరువు పంటల్ని మట్టిలోకి చేర్చాలి. ఇలా చేస్తే మట్టి గట్టిదనం తగ్గి సారవంతమై సేద్యానికి అనుకూలమవుతుంది. ఉప్పదనంతో బాగా దెబ్బతిన్న భూములని పునరుజ్జీవింపచేయడానికి కూడా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
2: పొలాన్ని దున్నిన తర్వాత వరి మొక్క, పెసలు, జిలుగు, ఆముదపు విత్తనాలని కలిపి నాటాను. నెల తర్వాత హరిత ఎరువును చేర్చాను. అప్పుడు పొలం చుట్టుపక్కల నుంచి పచ్చని ఆకులను సేకరించి పొలంలో పరిచి దున్నాను. వారం తర్వాత బాగా కుళ్లిన ఆవు పేడను వేసి మళ్లీ మట్టిని దున్నాను. ఇలా 2 సార్లు చేశాక కూరగాయ పంటలు పండించి మితమైన దిగుబడి పొందాను. అయితే హరిత ఎరువుని 1 కన్నా ఎక్కువ సార్లు నాటాకే తర్వాత వేసిన కూరగాయల పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చింది. ఆవు పేడ దొరకకపోతే హరిత ఎరువు పంటల్ని మరో 2 సార్లు నాటి అప్పుడు పంటలు వేయడం మొదలు పెట్టవచ్చు.
1: మనం ఏం నేర్చుకున్నాం? హరిత ఎరువు పంటలని వాడి మీ భూమిని స్వస్థపరిచి దాని ఉత్పాదకతను పెంచ మట్టిలోకి చేర్చినప్పుడు వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మ స్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది. అర హెక్టారుకి సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, హరిత ఎరువు పంటలు, మసాలా దినుసులు, విత్తనాలని 10 కిలోలు కలిపి వాడాలి. లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. శుద్ధి చేసిన విత్తనాలని నాటి 5 నుంచి 6 వారాల పాటు పెరగనివ్వాలి. పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. తక్కువ వయసు హరిత ఎరువు మొక్కలని మట్టిలోకి చేర్చాలి. మీ పొలంలోనూ చుట్టూ తాను పెరిగిన పొదలు, చెట్ల ఆకులను కూడా చేర్చు. ప్రధాన పంట సేద్యానికి ముందు వారం రోజుల పాటు ఆకులను కుళ్ళనివ్వాలి. మీ పొలం ఆరోగ్యాన్ని, సారాన్ని పుంజుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించడానికి ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చు.
0: ఆహారోత్పత్తిని పెంచడానికి మన భూములు, గాలి, నీళ్లను కలుషితం చేసే రసాయనిక ఎరువులను వాడటం ఆపేయాలి. బదులుగా హరిత ఎరువులను వాడాలి. ఇలా చేస్తే మన పర్యావరణానికి హాని జరగకుండా భూసారాన్ని పెంచవచ్చు. మనం ప్రకృతి వైపు తిరిగి మళ్లవలసిన సమయం వచ్చింది.
3: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ గొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ಮದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyuna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. పర్యావరణానికి హాని చేస్తుందని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తున్నాం. కాలుష్యానికి కారణమవుతున్న లెదర్ కి ప్రత్యామ్నాయాలు కనబడుతున్నాం. ఆఖరికి గ్రీన్ హౌస్ వాయువుని తగ్గించడానికి మాంసాన్ని కూడా ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నాం. అలాంటిది కాసేపు ధరించి మురిసిపోవడానికి, నాకు రవ్వల నెక్లెస్ ఉందని చెప్పుకోవడం కోసం పర్యావరణాన్ని పణంగా పెట్టడమా అని ప్రశ్నిస్తోంది ఈ తరం. అనడమే కాదు, పర్యావరణానికి హాని చేయని కృత్రిమ వజ్రాలు మాకిష్టం అంటూ కొనసాగిస్తోంది కూడా. మరి ఈ కృత్రిమ వజ్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకప్పుడు చిలకలూరిపేటలో అచ్చం బంగారు నగర్లా కనిపించే నగలను తయారు చేసేవారు. ఆ తర్వాత బంగారం పూత పూసిన 1 గ్రామ్ గోల్డ్ నగలొచ్చాయి. వజ్రాల్లోనూ అలాగే తలుగు బెలుగుల రాళ్ళు కూడా చాలానే వచ్చాయి. క్యూబిక్ జిర్కోనియా అనే రంగులేని కృత్రిమ రాళ్ళనే అమెరికన్ డైమండ్స్ అంటారు. బరువు ఎక్కువ, ధర తక్కువ ఉండే వీటిని నగల్లో ఎక్కువగా వాడతారు. ఇంకా మోయిసనైట్, బ్లాక్ స్పైనల్, సింథటిక్ గార్నెట్ లాంటి వాటితో కూడా కృత్రిమ వజ్రాలు తయారు చేస్తారు. సాధారణంగా కృత్రిమ లేదా మనిషి తయారు చేసిన వాటిని సింథటిక్ అంటారు. సహజంగానే అవి చౌక అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కృత్రిమ వజ్రాలు ఇవేవీ కాదు. గనుల్లో లభించే సహజమైన వాటికన్నా ఎంతో విలువైనవి, నాణ్యమైనవి కూడా. బంగారంలాగే వజ్రాలు కూడా భూగర్భంలో సహజంగా తయారవుతాయి. అలాంటిది ఈ కృత్రిమ వజ్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వజ్రాన్ని ప్రయోగశాలలో తయారు చేయడం ఏంటి? ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చక్కని పాట వినేద్దాం.
3: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. డైమండ్ అన్న గ్రీకు మాటకి విడదీయలేనిది అని అర్థం. భూమి లోపల పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద కార్బన్ అణువులు ఘనీభవించగా ఏర్పడేది వజ్రం. ఈ అణువులు అమెరిక వల్లే వజ్రానికి ఆ కాఠిన్యం వస్తుంది. భూగర్భంలో వజ్రం తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఉపరితలం నుంచి దాదాపు 100 మైళ్ళ కన్నా లోతున తయారయ్యే వజ్రాల భూమి సిద్రాద్రవం కలిసి ప్రయాణిస్తూ వాటంత తవే కాస్త పైకి వస్తాయి. ఇలా వచ్చినవే వజ్రాల గనులు. అప్పటికి ఇంకా లోతుగా ఉండే ఆ గనుల్లో పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి తవ్వాలి. ముడి ఖనిజాన్ని వెలికి తీయాలి. దాన్ని మళ్ళీ క్రషర్తో చిన్న చిన్న ముక్కలుగా విడదీయాలి. అందులో నుంచి వజ్రాన్ని వేరు చేసి శుభ్రం చేయాలి. ఆ తర్వాత వాటిని సానబెట్టి పాలిష్ చేస్తేనే వాడేందుకు సిద్ధమవుతాయి. గనుల్లోంచి వెలక తీసిన ఒక వజ్రం ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకోవడానికి కనీసం 25 పడుతుందట. అంటే ఆ 25 ప్రయాణంలో దాని మీద పెట్టిన ఖర్చంతా వజ్రం ధర మామూలు ప్రజలకు అందనంత ఎత్తుగా పెరిగిపోతుంది. సరే, ఇంత కష్టపడడానికి మనం తయారుగానే ఉన్నా కావాల్సినన్ని వజ్రాలు తవ్వి తీసుకోవడానికి ఆ గనులేమీ అక్షయపాత్రలు కాదు కదా. అందులో వజ్రాలు నిరంతరం తయారవ్వవు. ఎప్పుడో 100 కోట్ల సంవత్సరాల క్రితం తయారైనవి కాబట్టి వాటిని తవ్వి తీసుకోగానే గనులు పట్టిపోతాయి. 1983 నుంచి వజ్రాలను

తీస్తున్న ఆస్ట్రేలియాలోని రియో టింటో గనిని 6 ఏళ్ల క్రితమే మూసేశారట. 86 కోట్ల క్యారెట్లకు పైగా వజ్రాలను ఇచ్చింది ఆ గని. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వజ్రాలు ఉన్న దక్షిణాఫ్రికాలో గనుల నుంచి ఏటా 130 లక్షల క్యారెట్ల వజ్రాలు వెలికి తీస్తున్నారు. వీటిలోని కొన్ని అయిపోవచ్చాయట. అది కాగా ఇప్పటి వరకు ఉన్నవే తప్ప ఈ మధ్యకాలంలో కొత్త వజ్రాలు గనులు ఎక్కడా బయటపడలేదు. దాంతో 2030 నాటికి వజ్రాల ఉత్పత్తి 6 కోట్ల క్యారెట్లకు పడిపోతుందని, మరోపక్క డిమాండ్ మాత్రం 8 రెట్లు ఎక్కువవుతుందని చెప్తున్నారు. ఈ పెరిగే డిమాండ్ను తట్టుకోవాలంటే కృత్రిమ వజ్రాలు వాడకం పెంచాల్సిందనే నిర్ణయానికి వచ్చారు నిపుణులు. ఓకే లిసనర్స్, ఈనాటి అది సంగతి కార్యక్రమంలో వజ్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4లో మస్త్ టైంపాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే భవ్య.
2: నేను మీ ఆర్జే సౌమ్యనైతే
1: వచ్చేసామండి. మరి మీరు మాతో మాట్లాడాలి అన్నా అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
3: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
4: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
4: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
4: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
4: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
4: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0881-6237-9623-7295.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
7: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
8: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
9: హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నా పేరు బొడ్డేటి జగన్నాథరావు, మాది విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం.
1: అవునా అండి,
9: జగన్నాథరావు ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు పేర్లు తెలుసుకోవచ్చమ్మా?
1: నా పేరు భవ్య అండి.
2: నా పేరు సౌమ్య అండి.
9: భవ్య,
2: సౌమ్య.
9: సౌమ్య, బాగున్నాయమ్మా నేమ్స్. చెప్పండి తల్లి.
2: టీ తాగేశారా జగన్నాథరావు గారు?
9: అంత టీ టైం అయిపోయింది, ఇంకా మొబైల్ పట్టుకున్నాం అనమాట, లక్కీగా తగిలింది.
2: అవునా, మరి రోజు మేము ఒక పొడుపు కథ అడుగుతున్నాం, అడగమంటారా?
9: ట్రై చేస్తాను, అడగండి అమ్మా. పోనీ,
2: చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తొక్కకు ఒకటే టోపీ, ఏంటది?
9: చూస్తే ఒకటి,
2: చేస్తే రెండు, తలకు తోకకు ఒకటే టోపీ, ఏంటది?
9: సరే, అంటే నేను కలం అనుకుంటున్నాను, పెన్ను. పెన్ను?
2: అవునా, మరి ఆన్సర్ మేము లాస్ట్ లో చెప్తాము. ఎందుకు అనుకుంటున్నారండి పెన్ అని?
9: ఏమ్మా,
2: పెన్ అని ఎందుకు అనుకుంటున్నారు?

0: అనుకున్నారు?
1: అంటే క్యాప్ టోపీలా ఉంటుంది కదా అనేసి ఊహించాను. కానీ నాకంటే ఉత్తములు మంచి తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు చెప్పేస్తారులేండి, వింటాను.
0: సరే అయితే లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేస్తాం, అప్పుడు వినండి.
1: ఓకే తల్లి.
2: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు పసుపు పారాని, మురళీమోహన్ అమ్మాయి చిత్రం. అందులో రేవులోన రెక్కలాడ్చుకున్నది అని పాట ఉంటది.
2: ఓకే అండి.
1: ఆ పాట నల్లమల్లి వెంకటరెడ్డి గారి కోసం, దుర్గాడ మాణిక్యాలరావు గారి కోసం, మరి అలాగే బండారు త్రిమూర్తి గుప్తా గారి కోసం డెడికేట్ చేయండి అమ్మా.
2: ఓకే అండి.
0: మీరు అడిగిన వారందరికీ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, వర్షం కూడా వచ్చింది మొన్న.
0: అవునా, ఇప్పుడు
1: సంతోషం. మొన్న మేడం, నిన్నలే మొన్న వచ్చింది మేడం.
0: ఈ రోజు మళ్ళీ ఎండగానే ఉందా?
1: ఆ, ఎండగానే అంటే మబ్బుగా ఉంది మేడం, వచ్చే సూచనలు ఉన్నాయి కానీ వస్తారా తెలియదు మేడం.
0: మాకు కూడా ఇలా, ఇక్కడ కూడా అలానే ఉందండి.
1: అందరికి వర్షం కురవాలి మేడం, వర్ణదేవుడు కరుణిస్తేనే కదా మేడం అందరు బాగుండేది.
0: అవునండి
1: మేడం, మీకు స్టాఫ్ అందరికి, విజయ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో మేడం. నేను మీ దీనికి తర్వాత నేను వింటాను మేడం రేడియో ద్వారా ప్రశ్నకు.
0: ఓకేనండి.
1: విశ్వనాథ నాయకుడు మేడం సినిమా పేరు.
0: ఓకే, ఆ మూవీ నుండి
1: మరువన్ అంటుంది మనసు.

0: పాటు ఉంటుంది మేడం.
1: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
0: అదే అదే విన్నాను మేడం, తర్వాత వింటాను మేడం, మీరు ప్రోగ్రామ్ అయిపోయినాక వింటాను మేడం.
1: ఓకే అండి,
0: ధన్యవాదాలు మేడం. పాట మీకోసం మేడం, అందరి కోసం మేడం.
1: ఓకే అండి, ఒకసారి
2: సాంగ్ పేరు ఏంటండి
0: మేడం? పాట మేడం,
2: సాంగ్ పేరండి?
0: మరువన్ అంటుంది, మన విశ్వనాథ నాయకుడు.
2: ఓకేనండి.
1: ఓకే అండి, మరి మీరు కోరుకున్న సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో అండి.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు, రేడియో నాగేశ్వరరావు అంటారు నన్ను. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి నాగేశ్వరరావు గారు.
1: మేడం,
2: ఈరోజు ఒక పొడుపు కథ అడిగామండి, విన్నారా?
1: పొడుపు కథ అయితే నేను వినలేదు మేడం. నేను ట్రై చేస్తున్నాను, దొరికింది లైన్. చెప్పండి ఒకసారి, వీలుంటే చెప్తాను.
2: చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తోకకు ఒకటే టోపీ, ఏంటది?
1: చూస్తే ఒకటి,
2: చేస్తే రెండు,
1: చేస్తే రెండు, ఓకే.
2: తలకు తోకకు ఒకటే టోపీ, ఏంటది?
1: తలకు తోకకు ఒకటే టోపీ. నేను మొక్కజొన్న పొత్త అనుకుంటున్నాను, అంటే టోపీ ఉండదు కదా దానికి. అయితే పుట్టకూడదండి.
2: పుట్టగొడుగా? ఎందుకు అలా
1: అంటే, మీరు టోపీ అంటున్నారు కదా, పుట్టగొడుగుకి పైన టోపీ ఉంటుంది.
2: సరే అండి, మరి ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాము.
1: మేడం, అయితే నేను నిన్న 15 ఆగస్టు కదా, 15 ఆగస్టు మనకు మన స్టూడియోలో కార్యక్రమాలు చాలా చాలా జోష్గా చేసుకున్నారు. అయితే నేను వందే మాతరం గీతం గురించి ఒక చిన్న 2 మాటలు చెప్తాను. వందే మాతరం గురించి రకరకాలుగా అపోహలు చెప్తున్నారు, దాని గురించి నేను ఒక చిన్న కవిత చెప్తాను మేడం.
0: సరేనండి, చెప్పండి.
1: కవిత కంటే ముందు నాకు ఒక పాట కావాల. బాబీ సినిమాలో ఆ పాట ఉందండి, మా ఇది దీని గురించి ఉంటుందండి. ఈ జెండా, ఈ జెండా అనేది పాట ఉంటది, దానికి సంబంధించింది నేను కూడా కవిత కూడా చెప్తున్నాను. ఈ జెండా బాబీ సినిమాలో. అయితే మేడం లైవ్ లో ఉన్నారా, లైవ్ తీసుకుంటున్నారా?
0: చెప్పండి.
1: అయితే నిన్న మనకి 15 ఆగస్ట్ అండి, మనకి ఈ జాతీయ గీతంలో వందే మాతర గీతం రచించి నేటికి నిన్నటికి 150 సంవత్సరాలు అవుతుందండి. దాని మీద నేను చిన్న కవిత లాంటి మాట ఒకటి చెప్తాను.
0: ఓకే అండి, చెప్పండి.
1: 150 సంవత్సరాల చరిత్ర గల వందే మాతర గీతం, వరస మారని అర్థాలు నిడివి పెరిగి గీతం, కళ్ళ ముందు భక్తి ప్రపత్తుల ప్రతి చెవిలో మారు మ్రోగి అనునిత్యం శ్రావ్యమై సాగుతూనే ఉంది. దేశ పురోగతి పరవళ్లలో ఉరకలెత్తి సెలయేరులా సాగిన గీతం, బంకించంద్ర చటోపాధ్యాయ ఆలోచన స్ఫూర్తి తన చేతి కలంతో ఇనుమడించి వ్రాసి మనకి ఇచ్చిన ప్రపంచ తీపి కలల గీతిక వందే మాతరం. సుజలాం సుపలాం మలయజ శీతలాం, ప్రతి ఒక్కరూ దాస్య శృంఖలాలు తెంచుకొని సింహములై సాహో జాగో జాహో భారతి అంటూ దేశ సభిక్షత వైపు పరుగులు అడుగులు తీస్తూ ఐక్యంతో ఐక్యమత్యంతో పాటుపడుతూ అందరూ ఒక్కటిగా అంతా బాగుండాలి, అందులో మనముండాలని సాగుదాం ముందుకు మునుముందుకు. నాగేశ్వరరావు ఎన్నుగంటి నిన్న ఇదే గీతం గురించి, వందే మాతరం గురించి రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. నేను చిన్నగా ఇది రాసుకున్నాను, తప్పుంటే ఏదన్నా ఉంటే క్షమించమనండి. మన వినే శ్రోతలు కానీ పెద్దలు కానీ ఎవరైనా
0: చాలా చక్కగా చెప్పారండి.
1: ఇది బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన గీతాన్ని కుదించి కొన్నాళ్ళు జాతీయ గీతం స్కూళ్ళల్లో కాలేజీలలో చెప్పారు. మళ్ళీ ఈ మధ్య మన రేడియోలనే మొత్తం నిడివి అంతా పెంచేసి వినిపిస్తున్నారండి. దానికి నిన్న ఏదో అబ్జెక్షన్ అనుకున్నారట, కానీ అది అంత రాజకీయం మనకైతే తెలియదు. నేనైతే ఇది రాసుకున్నాను, అందరూ వింటారని విని ఇది చేస్తారని అనుకుంటున్నానండి.
2: చాలా బాగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ మేడం.
2: మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాటనైతే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలేపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాను పోలయ్య గారు, మీరెలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్గా ఉన్నాం మేడం.
2: ఈరోజు ఒక పొడుపు కథ అడిగామండి, విన్నారా మరి?
1: చెప్పండి మేడం.
2: చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తొక్కకు ఒకటే టోపీ, ఏంటది?
1: చూస్తే ఒకటి,
2: చేస్తే రెండు, తలకు తొక్కకు ఒకటే టోపీ.
1: తలకు తొక్కకు ఒకటే టోపీ. ఒకటే టోపీ పెన్ అనుకుంటున్నా మేడం.
2: అవునా? మరి ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తామండి, వినండి.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ముందుగా మేడం, మీకు మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ, ఆర్జీలందరికీ, విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి 80వ స్వాతంత్ర దినోత్సవ

0: శుభాకాంక్షలు బిలేటెడ్ గా. అలాగే ఈరోజు నాగపంచమి పండుగ పర్వదిన శుభాకాంక్షలతో ఈరోజు మాకు మేడం నోము మూవీ నుంచి
1: ఏంటండి
0: నోము
1: ఆ మూవీ నుండి
0: నోము పండించవా స్వామి నన్ను కరుణించవా దేవి నిన్ను నమ్మితిరా నిన్ను కొలిచితిరా అలక సాలించి పాలించరా. ఆ పాట మేడం.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మన విష్ణు ఎఫ్ఏ వింటున్న శ్రోతలందరికీ నా తరపున హాయ్ చెప్పండి మేడం, అలాగే అందరికీ బాయ్ మేడం.
1: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చందలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నారు.

0: మేడం, మీరు బాగున్నారా? భవ్య మేడం, సౌమ్య మేడం ఇద్దరు ఒకే ఇద్దరు
1: చాలా బాగున్నామండి. మేము మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
0: విన్నా మేడం.
1: మరి ఏమనుకుంటున్నారు దానికి ఆన్సర్?
0: కళ్ళజోడు.
1: కళ్ళజోడ? ఎందుకని?
0: అంటే మామూలుగా చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు ఒక టోపి, తోక ఒక టోపి అన్నారు మేడం. దానికి ఆన్సర్ కళ్ళజోడు అని అనుకుంటున్నాను.
1: అవునా? మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తామండి.
0: ఓకే మేడం. పాట వచ్చేసి, సినిమా వచ్చి విక్రమార్కుడు, కవితేజ సినిమా మేడం.
1: ఆ మూవీ నుండి
0: జుమ్ జుమ్ బాయా అనే పాట ఉంది చూడు మేడం ఒకటి.
1: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలి?
0: మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, నెలిమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలింపోలే గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, బుచ్చి తపల మస్తాన్ బాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి, మా బావంతి సోమనాథన్ జనార్దన్ గారికి మేడం.
2: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం అండి.
0: హలో.
1: హలో, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హేమవంత్ కుమార్.
0: చెప్పండి హేమవంత్ కుమార్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా?
0: మేము చాలా బాగున్నామండి.
1: పక్కన చదువుకుంటూ మరి ఇందులోకి ఎలాగ ఫ్యామిలీ సంపాదించారు తల్లి?
0: ఇంట్రెస్ట్ తో అండి.
1: ట్రైనింగ్ ఇస్తారా దీనికి కూడా?
0: అర్థం కాలేదండి, ఒకసారి మళ్ళీ చెప్పండి.
1: మీకు కూడా ట్రైనింగ్ ఇస్తారా?
0: అవునండి.
1: అబ్బో, ఇబ్బంది ఉండదా మరి చదువుకి దీనికి?
0: లేదండి, అదేమి ఉండదు.
1: ఓకే ఓకే. అంతా డిగ్రీ హోల్డర్సే కదా మీదంతా?
0: ఏంటండి?
1: అంతా డిగ్రీ హోల్డర్సే కదా మీదంతా అంటున్నా?
0: అవునండి.
1: ఓకే ఓకే అమ్మ.
2: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడుగుతున్నామండి, అడగమంటారా?
1: విన్నాను, పోకడ వింటాను. లైన్ కలిసినా కథ కొన్నా కానీ పోకడ వింటా.
2: మరి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: నేను నాకు అయితే గొడుగు అనుకున్నాను.
2: ఏంటండి?
1: గొడుగు గొడుగు
2: గొడుగా. మరి అయితే ఆన్సర్ లాస్ట్ లో రివీల్ చేస్తాం, అప్పుడు వినండి.
1: చెప్పకూడదండి.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మంచి పాట మీదే చాయిస్ మీదే వాయిస్ మాది.
0: ఏంటండి?
1: చాయిస్ మీదే వాయిస్ మాది. మంచి పాట మీదే వేసేయండి. ఘంటసాల కాల పాట ఏది వేసినా పర్లా.
0: ఓకే అండి.
1: లేదంటే లేదంటే మాయాబజార్ లో పాట ఉంది, బల్లే బల్లే బల్లే దేవా బాగుందా అని. మాయా
0: మాయాబజార్ నుంచి అండి?
1: అవునమ్మా. చూడండి ఉంటుంది పాట, బాగుంటుంది, చాలా బాగుంటుంది.
0: ఓకే అండి. మరి మీరు కోరుకున్న సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: నమస్తే అండి, శుభ సాయంత్రం.
3: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
3: ఏంటండి?
4: పుల్లారావు.
3: చెప్పండి పుల్లారావు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా? హలో, ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగామండి, విన్నారా? మరి
4: చెప్పరా మేడం.
3: సరే, చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తోకకు ఒకటే టోపీ, మరి ఏమంటారు అది? చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తోకకు

0: ఒకటే టోపీ, మరి ఆన్సర్ ఏమై ఉంటుంది? ఏంటి
1: చిన్న క్లూరా?
0: క్లూవా? ఇది ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ అండి, అంటే పిల్లలు వాడే వస్తువుల్లో ఒకటండి.
1: మేడం పెన్న?
0: ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో చెప్తామండి.
1: పెన్ అనుకుంటున్నాను నేనైతే.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వర గారికి, రెడ్డి బాబు గారికి, పిన్ని బాబాయ్ గారులకు హాయ్ చెప్పరా?
0: ఓకే అండి, మరి ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మా పవన్ గారు, పవన్ గారికి, మా పవన్ గారి కోసం ప్రత్యేకంగా ఒక త్రీ మూవీ నుంచి మంచి సాంగ్ చేయరా మేడం?
0: ఏ మూవీ అండి?
1: త్రీ మూవీ.
0: ఓకే అండి,
1: పవన్ గారి కోసం.
0: ఓకే అండి, మరి మీరు కోరిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: హలో అండి.
1: మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం గారు,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం మాది.
0: చెప్పండి అశోక్ గారు, ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
1: పెన్ అనుకుంటున్నాను, ఎందుకంటే అది పెన్ చూసినప్పుడు ఒకలానే ఉంటుంది.

0: రాష్ట్ర రాయొచ్చు మేడం దాంతో
1: ఓకే అండి. మరి ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో రివీల్ చేస్తాము.
0: ఓకే మేడం గారు.
1: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
0: మేడం? మూవీ నేమ్ వచ్చేసి సింగర్ ఎన్టీఆర్ గారు నటించిన చంద్రశాస్త్ర మూవీలో మంతో మట్టి కాదు అని సాంగ్.
1: ఒకసారి మళ్ళీ చెప్పరా, అర్థం కాలేదు.
0: మూవీ నేమ్ వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ చంద్రశాస్త్ర.
1: సీనియర్ ఎన్టీఆర్
0: ఆ మూవీలో దేశం అంటే మట్టి కాదు అని.
1: దేశం అంటే మట్టి కాదు ఆ సాంగ్ ఏనా అండి?
0: అవును మేడం.
1: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: లిజనర్స్ అందరికీ మేడం.
1: ఓకే అండి. మరి మీరు కోరిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి ఈ రోజు లైవ్ లో అయితే మంచి మంచి సాంగ్స్ వినేసాం అండ్ మంచి మంచిగా కబుర్లు చెప్పేసుకుందాం. మరి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం పాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: రంగులు అద్భుతమైన డిజైన్స్ అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
1: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి. మరి మీరు ఎప్పుడు రేడియో విష్ణు వింటూ, ఆర్జే సాడావిడి వింటూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సరే మరి అయితే ఈరోజు మీకోసం జాను వచ్చేసింది. మరి జాను ఎప్పుడు రావడం ఊరికే రాదు కదా. మీకోసం సూపర్ హిట్ తెలుగు, తమిళ్ అండ్ హిందీ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసింది. మరి తమిళ్, తెలుగు, హిందీ అన్నానంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. వెల్కమ్ టు ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ అంటే వినడానికి మీరు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. సో ఆ సాంగ్స్ ఏంటి, ఏం తీసుకొచ్చాను, మీరు ఈరోజు ఏం విని ఎంజాయ్ చేయబోతున్నారని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: After a short break, welcome back to Teen Mar. So listeners, super hit songs anaithe cheppesanu kada. So ee roju mana program lo first song ga manu munduku raabothundi oka manchi telugu paata. So aa paata vachesi nuvu vastanante nenu oddantana ane movie lo inchi Balasubramanyam garu paadina Galgal ane song. Mari ee maatram aalasyam lekunda ee beautiful song aithe meekosam vachestundi, vini aanandinchandi.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక చక్కటి సాంగ్ అయితే వినేశారు కదా, అసలు ఎంత మీనింగ్ ఉందో కదా ఈ లిరిక్స్ లో. సో యా, సో ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఒక హిందీ సాంగ్ రాబోతుంది అండ్ అదొచ్చేసి లూకా చుప్పి మూవీలోంచి దునియా. మరి ఈ పాటనైతే అఖిల్ గారు మరియు ధ్వని భనుశాలి గారు అయితే కలిసి పాడేశారనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS

0: మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ని, టిక్ టాక్ ని ఒక ఊపు ఊపిన సాంగతి వినేసాం కదా. మరి ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే రాబోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినండి, మరి ఆనందించండి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఈ రోజు అయితే మన ప్రోగ్రామ్ లో సెకండ్ తెలుగు సాంగ్ గా శ్యామ్ సంగరాయ్ మూవీలో నుంచి అనురాగ్ కుల్కర్ణి గారు పాడిన సిరివెన్నెల సాంగ్ అయితే రాబోతుంది. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: సో లిజనర్స్, చూడండి.

నాని గారు సాయిపల్లవి విని ఎంత అందంగా వర్ణించారో. సరే మరైతే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక మంచి హిందీ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అది వచ్చేసి కబీర్ సింగ్ మూవీలోంచి సచేత్ టాండన్ గారు పాడిన బేకయాలి. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ఎమోషనల్ సాంగ్ అయితే విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఎమోషనల్ సాంగ్ అన్నాను, విని ఆనందించమన్నాను అని కన్ఫ్యూజ్ అయ్యారా? బాధపడకూడదు కదండి. సో మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. సాంగ్ ఎమోషనల్ అయినా, రొమాంటిక్ అయినా, మంచిదైనా. సో మరి ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఒక మంచి తమిళ్ సాంగ్ అయితే రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇందాకనైతే ఎమోషనల్ సాంగ్ పాడి ఏడిపించినట్టున్నాను, నేను అలా చేయలేను కదా. సో మీకోసం ఇప్పుడు నా పేరు సూర్య, నాయిల్ ఇండియాలో నుంచి బ్యూటిఫుల్ లవ్ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ రాబోతుంది. మరి ఈ సాంగ్ నైతే అర్మాన్ మాలిక్ గారు మరియు చైత్ర అంబడిపూడి గారు అయితే కలిసి పాడేశారంట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సో ఈ తెలుగు హిందీ తమిళ్, తెలుగు హిందీ తమిళ్ పోరాటంలో ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ్ సాంగ్ అయితే రాబోతుంది. సో వినేసి ఆనందించండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్, ఎంత కొంచెం లాంగ్వేజ్ ఉంటది కదా, సో మన మంచి తెలుగు పాటలను మన ప్రోగ్రామ్ ఏం చేసేద్దాం. అండ్ అదొచ్చేసి ఫలక్నామా దాస్ మూవీలో నుంచి అరేరే మనసా మరి ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు అయితే పాడేశారు అనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఒక హీరో హీరోయిన్ ని ఎంత అందంగా డిస్క్రైబ్ చేశారో ఇదండి. మరి ఈ పాటతో ఈ రోజు మన ప్రోగ్రామ్ కి అయితే సెలవు ఇచ్చేద్దామా. కంగారు పడకండి, తిరిగి ప్రసారం అయితే మరల మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే జానూ.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.